ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తారీఖు సోమవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్రదర్శిని. అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగరాన్ని మదించారు, కానీ జగత్తును రక్షించడానికి హాలాహలాన్ని తానే మింగాడు పరమశివుడు. తన గొంతులో గరళాన్ని నిలిపి లోకాలకు అమృతాన్ని అందించిన ఆ కరుణామూర్తి త్యాగానికి ప్రతిరూపం, యోగానికి పరాకాష్ట. అటువంటి పరమేశ్వరుడు అమృతేశ్వరుడుగా కొలువుతీరి భక్తులకు అభయమిస్తున్న దివ్యక్షేత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ అమృతేశ్వర ఆలయం. శివుడిని తలుచుకుంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కైలాసం, మంచుకొండల మధ్య ధ్యానంలో నిమగ్నుడై ఉన్న పరమశివుడు. చుట్టూ గణగణలాడే గంటలు, వేదఘోషలు, శివనామస్మరణ, అంతులేని ప్రశాంతత. అయితే ప్రతి ఒక్కరికి కైలాసాన్ని దర్శించే అవకాశం ఉండకపోవచ్చు. కనుక కైలాస అనుభూతిని భక్తులకు అందించాలనే సంకల్పంతో భూమిపై నిర్మించిన క్షేత్రమే ప్రొద్దుటూరులోని శ్రీ అమృతేశ్వర ఆలయం.

పెన్నా నది తీరాన ఉన్న అమృతేశ్వరస్వామి ఆలయానికి చేరుకోగానే మొదటి చూపులోనే భక్తుడికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. దూరం నుంచే ఆలయ నిర్మాణం కైలాసపర్వత ఆకృతిని తలపిస్తుంది. ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా కనిపించేది సింహరాజు ముఖాన్ని పోలిన మహాద్వారం. ఆ ద్వారం గుండా లోపలికి అడుగుపెట్టిన క్షణం నుంచే మనసు నెమ్మదిస్తుంది, శివనామం దగ్గరవుతుంది. ఆ తరువాత కనిపించేది మానస సరోవరాన్ని తలపించే అందమైన జలాశయం. ఆ జలాశయం మధ్యలో ప్రతిష్ఠించిన శివలింగం, దానికి ఎదురుగా కొలువైయున్న నందీశ్వరుడు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం తెలుసుకుంటున్నాం కడప జిల్లాలోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయ విశేషాలు. జలాశయాన్ని దర్శించుకుని ముందుకు సాగుతున్న భక్తులకు చతుర్భుజుడైన పాలరాతి వినాయకుడు దర్శనమిస్తాడు. ఏ కార్యానికైనా ముందుగా విఘ్నేశ్వరుని స్మరించడం మన సాంప్రదాయం. అందుకే అమృతేశ్వర స్వామి దర్శనానికి ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని భక్తులు ఆలయ ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు.

ఆలయ ముఖమంటపం అనేక స్తంభాలతో ఎంతో విశాలంగా ఉంటుంది. ప్రతి స్తంభం, ప్రతి మూల, ప్రతి అడుగు భక్తిభావాన్ని మరింత పెంచుతాయి. ముఖమంటపంలో నిలబడినప్పుడు ఎక్కడ చూసినా శివనామస్మరణ, దీపకాంతులు, భక్తుల ప్రార్థనలు, వేదమంత్రాల ప్రతిధ్వని, ఇవన్నీ కలిసి ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తాయి. ఇలా మహాద్వారం నుండి జలాశయం వరకు, జలాశయం నుండి వినాయకుడి వరకు, వినాయకుడి నుండి ముఖమంటపం వరకు భక్తుడిని క్రమంగా శివ సాన్నిధ్యానికి చేరువ చేస్తుంది ఆలయ నిర్మాణం.

కడప జిల్లాలోని శ్రీ అమృతేశ్వర ఆలయ విశేషాలు వింటున్నారు ఈనాటి క్షేత్రదర్శిలో. ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన క్షణం గర్భాలయ దర్శనం. అంతరాలయంలోకి ప్రవేశించిన భక్తులకు అమృతేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపం దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారు మరకత శివలింగ రూపంలో కొలువయుంటారు. పచ్చని కాంతులు విరజిమ్ముతున్నట్లుగా కనిపించే ఈ లింగమూర్తిని దర్శించడం ద్వారా బుధగ్రహ అనుగ్రహం లభిస్తుందని, విద్య, జ్ఞానం, వాక్పటిమ, వివేకం పొందుతారని భక్తుల విశ్వాసం. ప్రతి దేవతా రూపానికి ఒక ప్రత్యేకమైన తాత్విక భావన ఉంటుంది. అలాగే మరకత వర్ణంలో దర్శనమిచ్చే ఈ శివలింగాన్ని చూస్తున్నప్పుడు భక్తుడి మనసులో ప్రశాంతత, ఒక చల్లదనం, ఒక నిశ్చలత్వం కలగడం ఈ దర్శనానికి ఉన్న ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

గర్భగుడిలో స్వామివారి శిరస్సుపై వెండి దారాపాత్రలో గంగమ్మ కొలువైయుంటుంది. ఆ దారాపాత్ర నుంచి జాలువారే పవిత్ర జలధారలు శివలింగంపై పడుతుంటే అది కేవలం అభిషేక దృశ్యం మాత్రమే కాదు, శివుని చరణాల్లో సమస్తం సమర్పించుకోవాలి అనే భక్తిభావాన్ని గుర్తుచేసే దృశ్యం. స్వామివారిని అలంకరించి ఉన్న మరో విశేషం 5 పడగల నాగాభరణం. స్వర్ణవర్ణ కాంతుల్లో

మెరుస్తూ కనిపించే ఈ నాగాభరణం స్వామివారి దివ్యరూపానికి మరింత శోభను తీసుకువస్తుంది. గర్భాలయానికి ఎదురుగా ముఖమంటపంలో నందీశ్వరుడు కొలువైయుంటాడు. స్వామివారి వైపు ఏకాగ్ర దృష్టితో చూస్తూ నిరంతర శివధ్యానంలో మునిగిపోయిన నందీశ్వరుని దర్శనం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనసు ఒక లక్ష్యంపై నిలిస్తేనే మన ప్రయాణం సార్థకమవుతుంది అని.

ప్రొద్దుటూరులోని అమృతేశ్వర ఆలయ ప్రత్యేకతల్లో అత్యంత విశిష్టమైనది అష్టాదశ శక్తిపీఠాల ప్రతిరూపాల దర్శనం. సాధారణంగా శక్తిపీఠాలను దర్శించాలంటే వివిధ ప్రాంతాలకు ప్రయాణించాలి. కానీ ఆ శక్తిపీఠాల వైభవాన్ని ఒకే ప్రాంగణంలో భక్తులకు అందించాలనే సంకల్పంతో ఇక్కడ గర్భాలయం చుట్టూ వాటి ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. అష్టాదశ శక్తిపీఠాలను స్మరించుకుంటూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ప్రసరిస్తున్నాయనే విశ్వాసంతో భక్తులు ఆ తల్లిని ప్రార్థిస్తారు.

ప్రొద్దుటూరులోని అమృతేశ్వర ఆలయ నిర్మాణ వైభవంలో మరో అద్భుతం 50 అడుగుల ఎత్తైన మహాదేవుని విగ్రహం. త్రిశూలాన్ని ధరించి, డమరుకాన్ని అలంకరించి, శిరస్సుపై చంద్రవంకను ధరించి ధ్యానముద్రలో ప్రశాంతంగా ఆసీనుడైన ఆ మహామూర్తి శాంతికి ప్రతిరూపంలా కనిపిస్తారు. ఈ క్షేత్రానికి మరో అందం పెన్నానది, అలాగే ప్రొద్దుటూరు పట్టణ దృశ్యాలు. అమృతేశ్వర ఆలయంలో మరో విశేషం, ఒకే ప్రదేశంలో ప్రతిష్ఠించిన 9 శివలింగాలు. ఈ 9 లింగాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే నవగ్రహ సంబంధిత దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. నవలింగాల వెనక భాగంలో ప్రత్యేకంగా నిర్మించిన నవగ్రహ మండపం కూడా ఉంటుంది. అక్కడ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ఒకేసారి శివారాధన, శక్తి ఆరాధన, నవగ్రహ ఆరాధన 3 లభించడం విశేషం.

0: ప్రొద్దుటూరులోని అమృతేశ్వర ఆలయాన్ని దర్శించాలి అంటే ముందుగా కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ నుండి స్థానిక రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు. ఇది ఈనాటి క్షేత్రదర్శిని. శివుని ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమశివాయ. నేను మీ రోజీ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. ఇప్పుడు చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 5వ భాగం. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: మనం ఈరోజు భీష్మ ధర్మజుల సంభాషణలో 5వ కథగా మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వమున ఏ విధంగా ధర్మజుడు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు సమాధానం చెప్పాడో ఈ 5వ ప్రశ్న జవాబుగా ఇలా తెలుసుకుంటాం. ధర్మజుడు భీష్మ పితామహుణ్ణి చూసి ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, రాజ్య పాలన అంటే చాలా కష్టం కదా, అది అయ్యే పని కాదు. ఒకరితో అండదండలు ఉండి రాజకార్యాలలో తోడ్పడేందుకు విశ్వసనీయమైన మంత్రిమండలి ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. మంత్రులను నియమించుకోవడంలో నేను అనుసరించవలసిన పద్ధతి ఏమిటో నాకొక్కసారి మీరు చెబుతారా అని హస్తినాపురములో రాజ్య అభిషిక్తులైనటువంటి ఆ యొక్క ధర్మరాజు అంపశయ్య పైన ఉన్నటువంటి భీష్ముణ్ణి అడిగారన్నమాట. అప్పుడు భీష్ముడు ఉదాహరణ పూర్వకమైన కథతో ఇలా చెప్తున్నాడు. చాలా అద్భుతమైన విధంగా, ఓ ధర్మనందన, దీనికి ఒక కథ చెప్తాను విను. పూర్వం కాళిక వృక్షుడు అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆ ముని కోసల దేశానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ కోసల దేశాన్ని క్షేమదర్శి కానీ రాజు పాలించేవాడు. అతడు కొత్తగా రాజయ్యాడు. రాజ్యము చూస్తే అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అవినీతికి విలయ తాండవం చేస్తున్నది. ఇటువంటి స్థితిలో ఏం చేయాలి? ఆ యొక్క మునికి, ఆ రాజుకు క్షేమం చేయాలని కోసల దేశానికి వెళ్ళాడు. అతడు ఒక రకంగా అతనికి బంధువు కూడా. వెంటనే ఒక ఉపాయాన్ని పన్నాడు. వీళ్ళంతా కనుక్కోవాలని ఆ రాజ్యములో మంత్రులు వారి యొక్క విషయాలు ఎలా ఉన్నాయని ఆ కాల ఋషియుడు అనుకునేవాడు. ఒక పంజరాన్ని సంపాదించాడు. అందులో ఒక కాకిని పెట్టాడు. ఆ పంజరంతో కోసల దేశం అంతా తిరిగాడు. ప్రతి చోట కాకి జోస్యం చెబుతున్నాడంటూ ప్రవేశించాడు. తన కాకికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసునని, తనకేమో కాకి భాష తెలుసునని చెప్పాడు. ఇలా తిరుగుతూ తిరుగుతూ దేశంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఏ అవినీతి చర్యలకు పాట్పడుతున్నారో చూశాడు. ఏ ఏ అధికారులు, ఏ ఏ మంత్రులు రాజద్రవ్యాన్ని అపహరిస్తున్నారో అని తెలుసుకున్నాడు. చివరికి ఒక రోజున తన కాకితో రాజదర్శనానికి వెళ్ళాడు. తన పంజరాన్ని తెరిచాడు. అక్కడ రాజు ముందర మంత్రులు, సామంతులు, ఉద్యోగులు ఆడంబరంగా కూర్చున్నారు. మునీశ్వరుడు చూశాడు. తన కాకితో కాసేపు మాట్లాడి మౌనంగా ముచ్చటించాడు. తరువాత ఒక్కొక్క మంత్రిని, ఒక్కొక్క ఉద్యోగిని చూసి, ఇదిగో నీవు ఈ

అవినీతికి పాల్పడ్డావు, నీవు ఈ కుంభకోణంలో ఉన్నావు, నీవు ఈ డబ్బు తిన్నావు, నీవు ఇక్కడ పక్షపాతంతో వ్యవహరించావు అని కాకి చెప్పడం మొదలెట్టింది. ఓహో, దీనికి సర్వకృత ఉన్నది, వాళ్ళు నేరాలు ఒప్పుకో అని గద్దించి పలికాడు మునీశ్వరుడు. తన కాకి అబద్ధం చెప్పదన్నాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే వాళ్ళు చేసే అవినీతి పనులన్నీ కూడా ఈ విధంగా పైకి తీశాడు. కాకి దోహంగా ఆ రాత్రికి మునుల చేత అవమానింపబడిన రాజు ఉద్యోగులందరూ చీకటి రాత్రిలో ముని వద్దనున్న ఆ కాకిని బాణంతో కొట్టి చంపివేశారు. మునీశ్వరుడు అటు తరువాత కాకి శవాన్ని రాజు ముందర ఉంచి ఇలా అన్నాడు. ఓ రాజుగారు, నీ మేలు కోరి చెబుతున్నా, చూడు ఏమైందో. నీ మంచి చెడ్డలు నీవే నిర్ణయించుకో. ఎవరిపైనా విశ్వాసం పెట్టుకోకు. నీ కొలువులో ఉన్నవాళ్లే నీ ఖజానాను దోచేస్తారు. మనవాళ్లే మనకు శత్రువులు అన్నట్లుగా వారికి ప్రజాక్షేమం పట్టదు. అందువల్ల వాళ్ళు నన్ను మట్టు పెట్టాలని చూశారు. కానీ గురి తప్పి కాకికి తగిలింది. చూశావు కదా, దీన్ని బట్టి నీవు అర్థం చేసుకో. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సుమా. నిన్ను క్రిందికి లాగి వారిను గద్దెనెక్కాలని నీ దగ్గర వారు పొంచి ఉన్నారు. జాగ్రత్త, రాజకీయాలు అనేటువంటివి ఒక మహానది వంటివి. మంత్రులు, రాజు ఉద్యోగులు, ఇందులో మొసళ్ళు వంటి తిమింగలాలు వంటి వాళ్ళు. ఇక హిమాలయ పర్వతాలు మంచివే, గుహలు మంచివే, కానీ వానిలో పులులు సింహాలు ఉండి మనుషులను లోపలికి రానివు. ఈ రాజకీయ ప్రవాహములో నౌకలు కూడా మునిగిపోతాయి. నీవు తేనె చుట్టి పట్టిన చెట్టు కొమ్మలాంటి వాడివి. ఈ కొమ్మ పట్టుకున్న మనుషులకు తేనె తీగలు కుట్టి క్రిందికి పడేస్తాయి. నీవు విషసర్పాలను చుట్టుముట్టి ఉన్న మంచి నీటి బావిలా ఉన్నావు. ఉక్కలు, నక్కలు, గాడిదలు మొదలైన వాటితో పరివేష్టింపబడిన రాజాంశాలు ఉన్నాయి. నీవు ఎవరినైతే మంత్రులుగా చేశావో వారు కపటులు, ద్రోహులు. గమనించి జాగ్రత్తగా మసులుకో. పామున్న ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుంది ఉండు. అందరినీ అనుమానించి ఒక కంట కనిపెట్టు. ఓ విప్రోత్తమ, నేను నీకు కృతజ్ఞుడిని. మిమ్మల్ని అంతం చేయాలని చూసిన వాళ్ళను కూడా నాకు శత్రువులే. వారి అంతు నేను చూస్తాను. నా కర్తవ్యాన్ని ఉపదేశించండి అని రాజు అన్నాడు. ఈ విధంగా తన మనసులో ఉండే భావాన్ని ఆ జరిగిన కథాభాగంలో భీష్ముడు మనకు అందించినటువంటి ఇతివృత్తం చాలా చక్కనైనటువంటి నైతిక విషయాలుగా ఉన్నదన్నమాట. ఓం స్వస్తి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:32.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వెన్నునొప్పి కారణాలు, చికిత్స అనే అంశం గురించి డాక్టర్ ఆనంద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఏడు గంటల 30 మీకెంతో ఇష్టమైన కార్యక్రమం చనరంజని.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాల

0: ఆనందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా మా కార్యక్రమాలు వినాలి అంటే
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన SUT అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
4: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ అ డాక్టర్. మెషిన్ క్యాన్ అనలైజ్, రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై అ డాక్టర్ టు ద పేషెంట్. An algorithm can identify patterns, but patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
3: Kendra Vyavasaya Shakha Mantri Shivraj Singh Chauhan ee roju New Delhi lo Rabi campaign 2026 lo bhaganga 2 rojula jatiya vyavasaya sadasunu prarambhistaru. Raboye Rabi season ku sambandhinchina keelaka pradhanyatalu sannadhatapai charchinchenduku vyavasaya shakha ee sadasunu nirvahistondi. కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు AIBEA ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు.

0: ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబి అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు. సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్ఫూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్ధత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: अशोक जी का जीवन कई सारे किशोरों के लिए, युवाओं के लिए एक इंस्टीट्यूशन है. उनके जीवन का सत्व, उनका तप, उनकी सादगी और उनका पुरुषार्थ हर युवा के लिए अनुकरण करने योग्य गुण है और स्वाभाविक रूप से उनका स्मरण हमेशा युवाओं को जागरूक करता रहेगा.
0: केंद्र पशु संवर्धक शाखा मंत्री राजीव रंजन सिंह పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సి సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సి ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని ఇది ఆమె నైపుణ్యానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన

ముగింపును సాధించిందని రాష్ట్రపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. హైజంప్లో పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం, వెన్నునొప్పి కారణాలు, చికిత్స. ఈ అంశం గురించి డాక్టర్ ఆనంద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు కీళ్ళు ఎముకల సమస్యల గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగాని గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ఆనంద్ నరగాని గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. పెద్దవాళ్ళల్లో ఈ ఎముకలకి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి డాక్టర్ గారు? అంటే ఒక 60 సంవత్సరాల ఏజ్ దాటిన వారిలో ఈ డెఫిషియన్సీ ఉంటుంది, డి విటమిన్, సహజంగా కాల్షియం, వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అండి నాకు ఎప్పుడు తిట్లు పడతా ఉంటాయి. నేను ఎప్పుడు పెద్ద వయసు వాళ్ళని కర్ర వాడండి అంటాం, కర్ర వాడాలా అని అంటారు. వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కర్ర వాడరు. మన అంత ఒకటే కోరిక, ఎవరు పడకూడదు, పడినా ఇరగకూడదు. పడకూడదు అంటే జాగ్రత్త ఉండాలి, ఫ్లోర్ సరిగ్గా ఉండాలి. మనకున్న కొత్త చోట్లకి వెళ్ళినప్పుడు అది డేంజర్. మన సొంత ఇంట్లో మనకు తెలిసి ఎక్కడెక్కడ ఉన్నాయో సామాను, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లోర్ మారుతుంది. పెద్దవారికి నేను ఎప్పుడు అడ్వైజ్ ఇస్తాను, కర్ర వాడండి. మిగతా వాళ్ళ కోసం బతకక్కర్లేదు, వాళ్ళు ఏమనుకుంటారు కర్ర చూసి నడుస్తున్నారు ఈ మనిషి అంటే. మన దేశంలో గాంధీ గారికి ఎవరు చెప్పలే, గాంధీ గారు కర్ర పొడుచుకుని నడిచేవారు. ఈ కాలంలో కర్ర వాడటానికే కొంచెం ఒక స్టిగ్మా అలాగుంది. దాన్ని బయటికి రావడానికి పెద్ద వయసు వాళ్ళు వాడితే మంచిది, పడకుండా ఉండడానికి. పడిన తర్వాత ఇరగకూడదంటే మళ్ళీ ఆ బోన్ స్ట్రెంగ్త్, సేమ్ విటమిన్ డి, కాల్షియంలు, ఆస్టియోపోరోసిస్కి కౌంటర్ ఇవ్వడానికి వేరే మందులు ఉంటాయి. దానికి ఇప్పుడు ఈ మధ్య ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అది కేర్ఫుల్. సో పడకుండా ఉండటానికి జాగ్రత్తలు ఉండాలి. మన మైండ్ ఎక్కడ ఉండాలి, బీపీలు అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మెజారిటీ అందరు పడేది పొద్దున్నే లెగిసి కూర్చొని లెగిసి ఆ 4 అడుగులు బాత్రూమ్కి వెళ్ళే లోపల అక్కడ పడిపోతున్నారు. కొన్నిసార్లు అది బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది. ఒక వాకర్ లాంటిది నా అభిప్రాయంలో 70 అనుకోండి, ఇప్పుడు ఒక 65 రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి, సరే 65 కదా, 70 వస్తే కర్ర వాడితే ఒక ధైర్యం వస్తుంది. ఆ పడేటప్పుడు ఆ ఇన్స్టెన్స్లో కొంచెం అది జాగ్రత్త ఉంటే అది పడనీయకుండా చేస్తుంది, కొంచెం ఆగుతుంది. దాట్ ఈస్ అ ప్రొటెక్టర్.
0: డాక్టర్ గారు, ఈ పిల్లలు కావచ్చు, మధ్య వయస్సులు కావచ్చు, లేకపోతే

0: పెద్దవారు కావచ్చు, ఎటువంటి ఆహార నియమాలు పాటించడం వల్ల వాళ్ళ కీళ్ళు ఎముకల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు?
1: ఆహారంలో అన్నీ మంచి అంటాం ఈ మధ్య. ఇన్ఫర్మేషన్ కోసం అందరూ ఫోన్లో రీల్స్ చూస్తారు, ఇది మాకి మమ్మల్ని అడుగుతారు ఇది మంచిదా డాక్టర్, మ్యాగ్నీషియం అంటున్నారు, అన్ని కెమికల్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మోడరేషన్. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం విటమిన్ డి అనేవారు, ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు మ్యాగ్నీషియం అని మొదలు పెట్టారు. ఫైన్, ఆల్ న్యూట్రిషనల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్లస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ప్రోటీన్ ఇంటేక్ కాస్త ఎక్కువ ఉంటే మంచిదంటారు. వైటమిన్స్ అండ్ మినరల్స్ సప్లిమెంట్స్ అన్నీ తీసుకోవటంలో, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ తెలిసిపోతుంది. ఎవరికి ఏం తీసుకోవాలి ఈ మధ్య మనం చెప్పక్కర్లా, చెప్పినా కూడా అందరికి తెలిసిపోతుంది ఈ నువ్వులు అనేవారు. పాత రోజుల్లో ఒక విచిత్రం ఏంటంటే, పెద్ద వయసు వాళ్ళు ఆ రోజుల్లో అందరు బాగుండేవారు అనేవారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళు కొంచెం, ఎందుకు డాక్టర్ మా అత్తగారు అందరు బాగానే ఉన్నారు మా ఆయన సరే కరెక్టే, ఆ రోజుల్లో అడల్ట్రేషన్ లేదనుకుంటా, ఈ కాలంలో అన్ని కల్తీలు అంటున్నారు, ఈ కాలంలో యాక్టివిటీ లేదంటాను, ఆ రోజుల్లో వాళ్ళు బాగా పనిచేసేవారు. సో ఇప్పుడున్న 60-70 ఏళ్ళు వాళ్ళు ఒకటే, మా అత్తగారు అమ్మగారు వీళ్ళందరూ బాగుండేవారు, మాకెందుకు వచ్చేదంటే ఆన్సర్ నా దగ్గర లేదు. బట్ యూ కెన్ రెట్రోస్పెక్టివ్గా వాళ్ళు తీసుకునే ఆ రోజుల్లో ఆహారం బాగుండేది, వాళ్ళ నూనెలు కూడా బాగుండేవి అనుకుంటే ఆయిల్ అని ఒక లిస్ట్ తయారు చేయొచ్చు మనం.
0: అదే నాకు రానున్న రోజులను బట్టి మనం ఆహారాన్ని కూడా మరీ వెయిట్ ఉండటం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వెయిట్ తగ్గమంటున్నారు. ఈ వెయిట్ తగ్గడంలో ఆయిల్ తగ్గించడం మానేశారు, దీనివల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదండి.
1: వెయిట్ ఉండకూడదు, వెయిట్ ఎక్కువ ఉంటే బోన్ మీద బలం ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు 40 ఏళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక 90 కిలోలు అనుకోండి, వారి వయసు పెద్దగా అవుతూ ఉంటుంటే వారు అదే 90 కిలోలోనే ఉంటారు. ఆ 60కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే 90 కిలోల్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎముకలు బలం తగ్గుతుందా? ఆ వెయిట్ కూడా అంతే ఉంది, నొప్పులు మొదలవుతాయి. నా అప్పుడు బలం ఉంది కాబట్టి 40-50 బలం ఉంది కాబట్టి ప్రాబ్లంలే ఉండవు, ఆ వెయిట్ ఆ బాడీ క్యారీ చేస్తుంది. రాను రాను మనకి బోనం, మన బలం తగ్గుతుందా పెరుగుతుందా? మన బలం, వెయిట్ అక్కడే ఉంటుంది, బలం తగ్గుతుంది, నొప్పులు మొదలవుతాయి. సో ఇప్పుడున్న మా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వచ్చిన వాళ్ళు అందరు బాగానే ఉంటున్నారు వెయిట్ ఉన్నప్పుడు, వాళ్ళు సడన్గా 60కి వచ్చిన తర్వాత వాళ్ళు నొప్పులు మొదలవుతాయి 60-70కి. ఎందుకు? సేమ్ బోన్, ఆ ఎముకలు అన్నీ అట్లాగే ఉండేవి, సైజు బాడీ అంతే ఉంది, బోన్ బలం తగ్గిపోట్లా? మసిల్స్కి బలం కూడా తగ్గుతుందా? ఆ వెయిట్ అయ్యే ఆ మసిల్స్ ఆ బోన్స్ ఇప్పుడు అదే వెయిట్ మోయాల్సి వస్తున్నప్పుడు సాధ్యం కాదుగా. So you weight reduction is a compulsion, not for now, at least for the future antam, endukante vayaslo aa tagakapothe mee bone quality ala undadu, chinnapudu daniki capacity undadu.
0: Ippudu manam roju vaari tine aaharam annamu pappu koorlu veetito paatu ee emukalu balanga undalante meer chepparu nuvvulu paalu atne ragi java kuda taagutuntaru kada doctor garu,
1: ayanni manchi anukuntandi. Millets antaru kada,
0: millets
1: are good. Aa gurulu ee madhye emane varu, అప్పుడు అన్నంలో పప్పు కలుపుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటి పప్పులో అన్నం కలుపుకోమంటున్నారు. అన్నం పక్కన పెట్టి కూరలు పెట్టుకుని కూరల్లో కలుపుకోమంటారు, అదొక పద్ధతి. ఇంకోళ్ళు ఏమన్నా, ఇప్పుడు ఈ డయట్స్ చాలా వచ్చేసినాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డయట్ ప్రోగ్రామ్, అన్ని మంచి అంటాం మోడరేషన్ అంటాం. ఇప్పుడు మన దేశంలో మన ఏ ఉన్న గొప్పతనం చెప్పుకోకర్లా, ఇప్పుడు బయట దేశాల్లో కూడా ఇప్పుడు ఇటలీ, జపాన్, వాళ్ళ ఫుడ్స్ వేరే ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ వేరే, వాళ్ళ లాంజివిటీ ఎక్కువ ఉంది. మనం ఉట్టి ఒక అమెరికా ఫస్ట్ వరల్డ్ కంట్రీ లాగా కంపేర్ చేసుకోకూడదు. మనం ఇప్పుడు ఇటలీలో చీజ్ తింటారు, జపాన్లో సోయా అంటారు, హెల్దీ నేషన్స్లో కంపేర్ చేసుకుంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళు వేరే. సో అక్కడ ఉన్న ఆ దేశంలో ఉన్నవి అయ్యే తినుకుంటాం బతికితే మంచిదంటాం. కినోవా అని ఒకటి వచ్చింది సౌత్ అమెరికాలో, అది ఒక 2000 రూపాయల కిలో అంటుంది, అవసరం లేదంట, కొంతమంది పెంచుతున్నారు ఇక్కడ కినోవా అని. ఇట్ ఈస్ అ మిల్లెట్, సింపుల్ మిల్లెట్, యూ డోంట్ హ్యావ్ టు ఈట్ దట్, అదే మంచిదని కాదు. మీరు అన్నట్టు మన మిల్లెట్సే, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మిల్లెట్స్ మిల్లెట్స్ అని, అప్పుడు మన ఉట్టి అని ఏ టు జెడ్ మిల్లెట్ స్వీట్ కూడా మిల్లెట్ మిల్లెట్ స్వీట్స్ అన్ని పెట్టారు.
0: రాగి జావ తాగితే మంచిది అంటున్నారు కదా డాక్టర్ గారు, ప్రతిరోజు రాగి జావ తాగవచ్చా?
1: అంటే మిక్స్ చేయటం బెటర్, ఒకటే తాగటం, డైలీ రాగి జావ తాగుతా అంటే సడన్గా బాడీ అక్లమటైజేషన్, వేరేదేమైనా తీసుకున్నాం అనుకోండి మళ్ళీ బాడీకే ప్రాబ్లం వస్తుంది అంటాం.
0: డాక్టర్ ఆనంద్ గారు, ఈ రోజుల్లో మెడ నొప్పి, బ్యాక్ పెయిన్,

0: లైఫ్ టైం డిజాస్టర్స్ అయ్యాయండి. ఎప్పుడు చూసినా కానీ ఇంక ఇదే, ఆఫీస్లో కూర్చున్నప్పుడు మెడ నొప్పి అంటారు, కింద సీట్లో కూర్చున్న తర్వాత ఒక 2 గంటల తర్వాత నడుము నొప్పి అంటారు. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
1: ఫస్ట్ మెడనొప్పి గురించి మాట్లాడితే, పడుకొని టీవీ చూడకూడదు, పడుకొని చదవకూడదు, పడుకొని ఫోన్ చూడకూడదు. ఈ చిన్న గడ్డం అంటారు, చిన్న చెస్ట్ దగ్గర రాకూడదు. పాత రోజుల్లో మా టీచర్స్ అందరూ దిండి తీసేయమనేవారు. దిండి తీయటం కాదు, ఇప్పుడు దిండి మనకు అవసరం. ఎందుకంటే సైడ్కి పడుకున్నప్పుడు చెవు నుంచి షోల్డర్కి ఆ గ్యాప్ నిండటానికి దిండి అవసరం. కానీ దిండి తల వెనక వచ్చినప్పుడు ఈ గడ్డం చిన్న దగ్గరకు వస్తుంది. ఈ కాలంలో టీవీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది, హాల్లో ఏమో సోఫాలో వచ్చేసినాయి, పడుకొని టీవీ చూడటం, ఫోను. టీవీ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఫోన్లో చూసుకొని ఫోన్లో ఈ కాన్స్టెంట్గా ఈ బాడీ పాశ్చర్ చిన్న చెస్ట్ దగ్గరకు రావటంలో అది మెడకి అది మంచిది కాదు, బయోమెకానికల్గా మంచిది కాదు. మనం ఇలా పైకి చూస్తూ ఉండలేముగా, కానీ ఆ చిన్న చెస్ట్ డిస్టెన్స్, ఇప్పుడు నిట్టింగ్ చేసేవాళ్ళు, మనం కుట్టేవాళ్ళు, ప్లస్ బాగా కిందకు వంగి చేయటం పనులు, అవి మంచిది కాదంటాం. ఆ చిన్న చెస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటంలోనే అది ఫండమెంటల్ పాస్చర్ చేంజ్.
0: కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు కూడా కాన్స్టెంట్గా అదే
1: క్లీన్గా ఉంటుంది, అందుకని మధ్యలో మధ్యలో కొంచెం ఆ నెక్ మూమెంట్స్ ఉండాలి. కానీ దగ్గర వచ్చినా కూడా ఏదో జేబులో చెక్ చేసుకుంటారు, లేకపోతే కొంచెం కింద చూసుకోవటం ఆ క్షణం చేసుకోవచ్చు. ఈవెన్ 10 నిమిషాలు కూడా అలా ఉండకూడదు అంటావు. సినిమాలు 3 గంటలు చూస్తారు, లేకపోతే ఈ సీరియల్లు ఉన్నాయి, అది మంచిది కాదు.
0: ఈ మెడ నొప్పి తగ్గించుకోవడానికి ఏమన్నా చిట్కాలు ఉన్నాయా?
1: పాశ్చర్ చేంజ్ అన్నావు, తర్వాత ఎక్సర్సైజ్లు అంటారు, యోగాలు కొన్ని ఉంటాయి, తర్వాత ఇప్పుడు బోను మసులు నర్వ్ డాక్టర్లు అందరూ చెప్పే వీక్నెస్కి ఈ మూడే, ఎముకలకి, కండరాలకి, నరాలకి. వీటిని అన్ని ఆప్టిమంగా పెట్టుకోవాలనుకుంటే బోన్కి విటమిన్ డీలు అంటాం, మసిల్కి ఎక్సర్సైజ్ అంటాం, నరాలకి బి కాంప్లెక్స్లు, B12 అంటాం. మసిల్స్కి ఎక్సర్సైజ్లో 2 రకాలు ఉంటాయి, ఐసోమెట్రిక్, ఐసోటానిక్ అంటాం. మూమెంట్ ఉంటే దాన్ని ఐసోటానిక్ అంటాం, మూమెంట్ లేనప్పుడు ఎక్సర్సైజ్ ఉంటుంది, కాంట్రాక్షన్, మసిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు, మూమెంట్ లేకుండా ఉన్నప్పుడు దాన్ని ఐసోమెట్రిక్ అంటాం. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ గివ్ జాయింట్ స్టెబిలిటీ అండ్ లాంజివిటీ. జిమ్కి వెళ్తూ ఉంటారు అందరూ, మేము చెప్తా ఉంటాం, జిమ్కి వెళ్ళినప్పుడు ఆ 2 రకాల ఎక్సర్సైజుల్లో, ఇప్పుడు మనం రేడియోలో ఇలా చెప్పలేమనుకోండి, ఐసోమెట్రిక్ 70% చేసుకుంటే మంచిది, ఐసోటానిక్ 30%. ఐసోటానిక్ ఐసోమెట్రిక్లో మళ్ళీ ఇంకొక రకం, ఐసోమెట్రిక్ ఈజ్ అ ఈస్టర్న్ ఫిలాసఫీ ఎక్సర్సైజ్. మనం ఈస్టర్న్ అంటే ఇండియా, చైనా, ఈస్టర్న్ ఫిలాసఫీ. ఐసోటానిక్ ఈజ్ వెస్టర్న్ ఫిలాసఫీ. అది జిమ్లో పంప్ ఇట్ అప్ పంప్ అప్ అని మూవ్మెంట్ చేస్తూ అన్ని బాగా స్పీడ్గా అన్ని చేసేది, అదంతా వెస్టర్న్ ఫిలాసఫీ ఎక్సర్సైజ్. ఈస్టర్న్ ఫిలాసఫీ ఈజ్ ఐసోమెట్రిక్ యోగా. దాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ లాంజివిటీ ఆఫ్ యువర్ బాడీ, స్టెబిలిటీ ఆఫ్ యువర్ జాయింట్స్, బోన్స్గా స్టేబుల్గా ఉంటే అది మన శరీరానికి మంచిది.
0: డాక్టర్ ఆనంద్ గారు, నడుము నొప్పి రావడానికి గల కారణాలు ఏమిటి?
1: ఎక్కువసేపు కూర్చోవటం వల్ల. అందరు అనుకుంటారు ఈ 2 పొజిషన్స్లో నుంచోవటం మంచిదా కూర్చోవటం మంచిదా? నుంచోవటమే మంచిది నడువుకి. ఆ డిస్క్ ప్రెషరు నుంచున్న వాళ్ళకి తక్కువ ఉంటుంది, కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కూర్చొని ముందుకు వంగటంలోనూ ఇంకా ఎక్కువ అది డిస్క్ ప్రెషర్. అందరు అనుకుంటారు డిస్క్ ఒక వర్డ్ ఈజీగా వాడుకుంటూ ఉంటారు, నడువు నొప్పి ఉంది, అరే నీకు డిస్క్ ఉందో ఏదో ఉందని డిస్క్ డిస్క్ అంటూ ఉంటారు. డిస్క్ రావటానికి బరువులు నుంచి దూరం ఉండాలి. ఆ బరువులు మ్యాక్సిమం 10 కిలోలు. ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్ళినా కూడా మీకు 15 కిలోల కన్నా ఎక్కువ అలౌ చేయడు, అది లేబర్ లాస్లో ఉంది. యూ కెనాట్ లిఫ్ట్ మోర్ దాన్ 15-20 కిలోస్ మ్యాక్స్. కానీ ఇప్పుడు జిమ్లోకి వెళ్తున్నారు అందరూ, జిమ్లో 40 కిలోలు మోస్తున్నారు, అదేదో ఈగోలాగా, అది తప్పు అంటాను. డెడ్ లిఫ్ట్స్, వెయిట్స్ నుంచి దూరం ఉండటం, బరువు పెరగకుండా ఉండటం, ఎక్కువసేపు కూర్చోకూడదు. అందరు ఇప్పుడు మన హైటెక్ సిటీలో కంప్యూటర్స్ ఆపరేటర్ అందరు కూర్చుంటారు, నేను వాళ్ళకి ఒకటే 1.5 గంట కూర్చోండి, కూర్చొని 2 నిమిషాలు కుర్చీ ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ కూర్చోండి అంటాం. స్టాండింగ్ అండ్ వాకింగ్ డిస్క్ ప్రెషర్ తగ్గుతుంది. దానికన్నా ఇంకా తగ్గుతుంది పడుకోవడం, రెస్ట్ తీసుకోవటం. రెస్ట్ తీసుకుంటే డిస్క్ ప్రెషర్ చాలా తక్కువ పోతుంది. కానీ అన్ని ప్రాబ్లమ్ కూర్చోవటం కూర్చోవడం. లాంగ్ జర్నీస్, ఒకప్పుడు మనం కారులో వెళ్తుంటే ఆగేవాళ్ళు పాత కార్లు, ఒక మళ్ళీ అది వేడెక్కిపోయేది చెట్ల కింద ఆపేసి దిగి మళ్ళీ పో. ఈ కాలంలో నాన్ స్టాప్ వెళ్ళిపోతున్నారు, 8 గంటలు నడు నొప్పులు వస్తున్నాయి. కారులో ఎక్కటం దిగటంలో అదొక పద్ధతి ఉంటుంది, ఎవరు పాటించరు, అది పాటించలేరు కూడా.
0: చెప్పండి డాక్టర్ గారు.
1: అది మామూలుగా ఏంటి, కాళ్ళు 2

0: రోడ్డు మీద అంటే భూమి మీద ఉండాలి. మనం సీట్లో కూర్చున్న తర్వాత రెండు కాళ్ళు లోపలికి తీసుకురావాలి, అది కరెక్ట్ పద్ధతి. పెద్ద వయసు వాళ్ళు అలాగే కూర్చుంటారు, కానీ చిన్న వయసు వాళ్ళు ఏం చేస్తారు, ఒక కాలు లోపల పెట్టి కూర్చున్న తర్వాత ఇంకో కాలు లోపలికి వస్తుంది. దాట్ ఈస్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. అది చేసుకోవచ్చు, కానీ ఒకరోజు ఎక్కడో పడుతుంది. మళ్ళీ డ్రైవర్లాగా సీట్లో అంటే అది మళ్ళీ స్టీరింగ్ వీల్ కిందకి వెళ్ళాలి, అది అడ్జస్ట్ అవుతారు కిందకి, అది నడుము మీద చాలా స్ట్రెస్ పడుతుంది. మనం మార్చలేము, అది ఒక పద్ధతి.
1: డాక్టర్ ఆనంది నరగాని గారు, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చేసి మీరు మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, వెన్నునొప్పి కారణాలు, చికిత్స అనే అంశం గురించి డాక్టర్ ఆనంద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త సాంబశివరావు కండ్రాతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు జనరంజని.

జనరంజనిలో ముందుగా జయసుధా చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట, దాసరి నారాయణరావు సాహిత్యానికి, రమేష్ నాయుడు సంగీతం.

ఎస్, మరి గోరువెచ్చని సూర్యుడు వచ్చేశాడు. ఇది లేవాల్సిన సమయం, లెగిసి చక్కగా పాటలు వింటూ పనిచేసుకోవాల్సిన సమయం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది శివరంజని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి, రమేష్ నాయుడు సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలు జనరంజని వింటున్నారు. గోరింటాకు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట, వేటూరి సాహిత్యానికి కేవీ మహదేవన్ సంగీతం.

0: ఆఫ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. మేఘ సందేశం చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన పాట, దేవులపల్లి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం.

0: వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. ఇప్పుడు దేవతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట వేటూరి, సాహిత్యానికి చక్రవర్తి సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు లేఖలు, ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు.

జనరంజనిలో ముందుగా జస్టిస్ చౌదరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం కోరిన శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్ విలాస్ నగర్ విలేజ్ బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి కోరారు.

దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట వింటారు. దాశరథి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం. కోరిన శ్రోతలు ఎస్ బిక్షపతి, సాయిబాబా కాలనీ, మేడ్చల్ నుండి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తరువాత ఇల్లరికం చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట, కొసరాజు సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం. కోరిన శ్రోతలు దుక్కి నాగేశ్వరయ్య, వీరు వెల్దుర్తి విలేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి కోరారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో

తరువాతి పాట బంగారు కొడుకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. కోరిన శ్రోతలు నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు మీరు వింటున్నారు శ్రావణ సంధ్యా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. కోరిన శ్రోతలు దమ్మోజు వెంకటాచార్యులు, చందంపేట మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్ నుండి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-3 లేదా 9-8-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:40. ఇప్పుడు అమ్మమాట చిత్రం నుండి సుశీలాండ్ కోరస్ పాడిన పాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం. కోరిన శ్రోతలు కుంచె శ్రీహరి, శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, నిజామాబాద్ నుండి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలు లేఖలు మరియు ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మా ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి hyd@gmail.com, స్పెల్లింగ్ HELLO VIVIDH BHARATI hyd@gmail.com. మీరు మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. ఇప్పుడు కళ్యాణవీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ అండ్ కోరస్ పాడిన పాట మల్లెమాల సాహిత్యానికి సత్యం సంగీతం కోరిన శ్రోతలు గుణారవి కరీమాబాద్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. తరువాతి పాట ఖైదీ బాబాయ్ చిత్రం నుంచి, ఘంటసాల ఎస్ జానకి.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు జనరంజని. తరువాతి పాట ఖైదీ బాబాయ్ చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి ఆలపించిన పాట. సి నారాయణరెడ్డి సాహిత్యానికి కెవి మాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు జాప భూమేశ్వర్ వెల్దుర్తి జగిత్యాల డిస్టిక్ నుండి.

0: బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజన్ కార్యక్రమంలో చివరిగా స్వప్న చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట దాసరి నారాయణరావు సాహిత్యానికి సత్యం సంగీతం కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు దేశం షహీదే ఆజం భగత్ సింగ్ 119వ జయంతిని జరుపుకుంటోంది. 1907లో ఇదే రోజున ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని లయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. విప్లవకారుల కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ 7 తోబుట్టువులలో 2వ వారు. ఆయన్ని ప్రేమగా భగన్వాలా అని పిలిచేవారు. రాజ్గురు సుఖదేవులతో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఆయన తన పేరుకు సార్థకత చేకూర్చారు. పర్యాటక రంగం కోసం ఒక జాతీయ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాన్ని నిర్మించేందుకు కేంద్రం ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఒక ఉమ్మడి డిజిటల్ వేదికపై విస్తృత శ్రేణి ఉత్పత్తులు సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న భారత మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. బ్యాంకుల 3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. భారత్ తన నిరంతర మానవతా సహాయంలో భాగంగా కాబూల్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాణరక్షక మందులు, వైద్య సామాగ్రిని పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అందిస్తున్న మానవతా సహాయంలో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం 3:11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా వానా చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి కమలాకర్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ రోజీ. దసరా చిత్రం నుండి రామ్ మిర్యాలాడి పాడిన పాట వింటారు, కాసెల శ్యామ్స్, సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.

0: వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఆడిన ఆట అష్టాచెమ్మ. ఇప్పుడు అష్టాచెమ్మ మూవీ నుంచి శ్రీకృష్ణ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఆరెంజ్ మూవీ నుంచి సాహిల్ హదా అండ్ చిన్మయ్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు 6 చిత్రం నుంచి టిప్పు సుమంగళి పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట గబ్బర్ సింగ్ మూవీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాట. సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీరేంటారు నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండి.

మీ ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు రేసుగురం చిత్రం నుంచి సింహ దివ్య గంగా పడిన పాట వింటారు. వరికుప్పల యాదగిరి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ద వారియర్ చిత్రం నుంచి సింబు హరిప్రియ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40 దాటి 57 సెకండ్లు. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట సిరివేనెల సాహిత్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు ఆవారా చిత్రం నుంచి హరిచరణ్ తన్వి పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా సరిలేరు నీకెవరు చిత్రం నుండి మధుప్రియ పాడిన పాట శ్రీమణి, సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఒక మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగే ద కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యోగా ధ్యానంతో అద్భుత ఫలితాలు వస్తాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సంస్థ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో కలిసి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు నిన్న సాయంత్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి దీని నిర్మాణం కోసం చేసిన రుణాన్ని కేంద్రం చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆమోదించి ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు బీసీ హక్కుల సాధనపై చర్చించారు. దుబాయ్లో సేవా స్ఫూర్తి, సామాజిక భాగస్వామ్యం, జాతీయ నిబద్ధతను ప్రోత్సహించేందుకు భారత కాన్సులేట్ సేవా పక్షోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ రన్ 2026లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ రన్ను భారత కాన్సులేట్ జనరల్ ఇండియన్ పీపుల్స్ ఫోరం సహకారంతో ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఫ్రేమ్ సమీపంలో నిర్వహించారు. ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ చిన్న జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది

ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జాతర జరుగుతుందని తెలిపారు. 17వ తేదీన మండమెలిగే పూజలు ప్రారంభం, 18న మండమెలిగే పండగ పూజల కొనసాగింపు, 19న భక్తుల మొక్కుల చెల్లింపు, 20న మండమెలిగే ముగింపు కార్యక్రమాలుంటాయి. ఆసియా క్రీడలు 2026లో పురుషుల సింగిల్స్ స్క్వాష్, మహిళల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అభయ్ సింగ్, అనహత్ సింగ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం అభయ్ సింగ్ ఏళ్ల తరబడి కృషి, నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన అనహత్ సింగ్ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి నటులు, చరిత్ర సృష్టించిన అగ్ర కథానాయకులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మండే స్పెషల్, వెండితెర ఆజానుబాహులు, రౌద్ర నటనకు నగీషులద్దిన తాండ్రపాపారాయలు, రెండో తరం హీరోల సింహస్వప్నం, మాస్ హీరోలను తన సహజ గాంభీర్య వర్చస్సుతో మనసు దోచిన ఖైదీ రుద్రయ్య, భక్తి రససంద్రంలో అమోఘమైన పాత్రలకు జీవం పోసిన భక్త కన్నప్ప, చిలకా గోరింకల తన సినీ ప్రయాణంలో మరపురాని చిత్రాలతో మెప్పించిన సుప్రభాత రాజసం, రెబల్ స్టార్గా సువర్ణాక్షరలతో సుప్రస్థానాన్ని లెక్కించుకున్న మేటి నటులు మన హీరో కృష్ణరాజు, ఈరోజు గుర్తుకోసిన కార్యక్రమంలో ఆయన నటించి అఖండ విజయం సాధించిన అపురూప చిత్రాల నుంచి మధుర గీతాలను విని ఆస్వాదిద్దాం.

ఒకవైపు వెండితెర వెలుపలుగా విరాజిల్లుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కృష్ణ, శోభన్ బాబులు ఓ వెలుగు వెలుగుతున్నారు. అయినప్పటికీ నటనే అద్భుతంగా, నటనే అదృష్టంగా భావించి హీరోగా తన ముద్ర వేసుకున్నారు విలక్షణ మేనరిజంతో కృష్ణంరాజు. ముఖ్యంగా దర్శకులు బాబుతో కలిసి భక్త కన్నప్ప తర్వాత మరి మాస్ హీరోగా దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమా అమరదీపం. కృష్ణంరాజు ఉత్తమ నటనకు గాను బెస్ట్ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణంరాజు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారుల జోడీలో వచ్చినటువంటి ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించి అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మండే స్పెషల్. హీరో కృష్ణన్ రాజు నటించినటువంటి అద్భుతమైనటువంటి అఖండ విజయం సాధించిన సినిమాల నుంచి ఆనిముత్యాలు లాంటి పాటలు, ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటున్నాం. హీరో కృష్ణంరాజు కెరీర్లో మాస్ హెల్మెట్స్తో స్థాయిని మరో లెవెల్లో చూపించిన సినిమా కటకటాల రుద్రయ్య. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తనలోని నట విశ్వరూపాన్ని వెలికితీశారు. వాణిజ్యపరంగా ఈ మూవీ అఖండ విజయం సాధించింది. సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, కృష్ణంరాజు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. పాటలన్నీ కూడా ఆనిముత్యాలే. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వటమే కాక మళ్ళీ మళ్ళీ రావాలి వీరి కాంబోలో ఒక సినిమా అనేంతగా విజయం సాధించడం గొప్ప విషయం.

190 సినిమాలకు పైగా నటించిన హీరో కృష్ణంరాజు గంభీరమైన పాత్రలకు పెట్టింది పేరు. రౌద్రమైన సన్నివేశాలను చూడాలంటే వెండితెర చాలదంటే అతిశయోక్తి కాదు. బొబ్బిలి బ్రహ్మణులు ఆయన నటన నభూతూ నభవిష్యత్. అలాగే పల్నాటి పౌరుషం, తాండ్రపాపారాయుడు, బెబ్బులి, పులిబెబ్బులి, బొబ్బిలి బ్రహ్మణ, ఇలా చాలా సినిమాలు. ముఖ్యంగా బొబ్బిలి బ్రహ్మణ సినిమాలోని అసాధారణ నటనకు గాను 1984 నంది అవార్డు అందుకున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తునే కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, సినీ విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల నుంచి ఆనుముత్యం లాంటి పాటలు వింటున్నాం. తనకు వచ్చిన అవకాశాలు, సాధించిన భారీ విజయాలు, వేసిన పాత్రలతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న వండర్ఫుల్ క్రేజీతో రెబల్ స్టార్ గా ముద్ర వేసుకున్న కృష్ణమరాజు అగ్రహీరోలకు ధీటుగా అప్పటి సమయంలో భారీగా విజయం సాధించినటువంటి చిత్రాలతో దూసుకెళ్లారు. 1982లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంచలనమైనటువంటి సినిమా త్రిశూలం, ఇందులో కృష్ణమరాజు పాత్ర అందరి హృదయాలను కొల్లగొట్టింది. పాటలు, సినిమా భారీ విజయంతో పాటు కలెక్షన్ల సునామిని క్రియేట్ చేసింది. ఆయన కెరియర్లో ది బెస్ట్ ఫిలిమ్స్లో ఒక మూవీగా ఇది రికార్డ్ క్రియేట్ చేయడం గొప్ప విషయం.

తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించినప్పటికీ తన ఆహార్యం, గంభీరమైన స్వరం, నిలువెత్తు రూపంతో అంతకు మించి ఎవరికీ సాధ్యం కాని భిన్నమైన మాస్ యాక్షన్తో అన్ని వర్గాలు

అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవటమే కాదు, కెరీర్ పరంగా అందరిలాగానే శిఖరం చేరి ఖ్యాతిని ఆర్జించారు టాలీవుడ్లో.

ఇంకెంతగా ఆయన సినిమాలో ఆయన పాత్రలకు న్యాయం చేశారు. న్యాయం చేయడం కాదు, జీవించారు. అలాంటి నటులు ఈ ఇండస్ట్రీలో మళ్ళీ రాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఇంతటి చరిత్ర, ఇంతటి ఘనమైన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, వాళ్ళు చేసినటువంటి సాహసాలు మళ్ళీ ఏ నటులు చేయరేమో అని అనిపిస్తుంది. టాలీవుడ్లో అంత అద్భుతమైనటువంటి, అంత అదృష్టమైనటువంటి నటులు మనకు దొరికారు.

కృష్ణమరాజుల యాక్షన్, విభిన్న పాత్రల్లో జీవించి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి నటులు మళ్ళీ పుట్టరేబో కాబోలు అని అనిపి

పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలతో ఒక ప్రత్యేకమైన ఒక విశేషమైన గుర్తింపుతో పేరు సంపాదించుకున్నారు. సాంఘిక చిత్రాలతో ఓ మెరుపు మెరిశారు. అలాగా చారిత్రక చిత్రాలతోనూ అరుదైన ఘనతను సాధించిన హీరో కృష్ణంరాజు ఆయా పాత్రల్లో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేశారు. తాండ్ర పాపారాయుడు సినిమాలోని కృష్ణంరాజు నట విశ్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత అద్భుతంగా నటించారు, ఇంకొకళ్ళు చేయలేనంతగా. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టాయి. మరి ఆ మూవీలోని ఉత్తమ నటనకు గాను కృష్ణంరాజుకు నంది అవార్డు వచ్చింది.

ఇతర నిర్మాణ సంస్థలు గొప్ప అమూల్యమైన నటుడిగా శిఖర స్థానాన్ని చేరిన కృష్ణంరాజు తన సొంత నిర్మాణంలోనూ అద్భుతమైన సినిమాలను తీశారు. తన సొంత బ్యానర్లో నటించి నిర్మించిన కృష్ణవేణి, అమరదీపం, మధుర స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, ప్రాణ స్నేహితులు, మా ఇంటి మహారాజు, యమధర్మరాజు సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్స్గా నిలిచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అలా కూడా ఓ రేంజ్లో కూడా సక్సెస్ అయ్యారు రెబల్ స్టార్

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణమరాజు జీవిత విశేషాలు, ఆయన నటించిన సినిమాల్లోని ఆనిముత్యం లాంటి పాటలు విని మనం ఎంజాయ్ చేస్తున్నాం. పీరియాడికల్, డ్రామా, ట్రాజెడీ, ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లోనూ తన మార్క్ ఏమాత్రం తగ్గకుండా నటించి తనకు తానే సాటి అని నిరూపించిన వెండితెర వేల్పు కృష్ణంరాజు గారు హీరోగా విపరీతంగా క్రేజ్లోకి వచ్చిన కాలంలో సంవత్సరానికి 10 సినిమాలకు తగ్గకుండా వివిధ పాత్రల్లో కథ, సన్నివేశాలతో, నటనతో కట్టిపడేశారు. అజరామర చిత్రాలతో ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని పాత్రలు జీవించి చిరస్థాయిగా నిలిచిపోయారు. తన వారసత్వంగా ప్రభాస్, హీరో ప్రభాస్ ఎలా చరిత్రను సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో ప్రేమ, కుటుంబ బంధాలు, చారిత్రక నేపథ్యం, సాంఘిక పౌరాణిక సందేశాలు, భావి తరాలకు స్ఫూర్తినిచ్చే సన్నివేశాలు కూడా, ప్రబోధ కథలు కూడా ఉండటం ఓ విశేషం.

మేటి నటులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరి గుండెల్లో నిలిచిపోయారు. నటనకే నగీషిల దిన హీరో కృష్ణంరాజు గారు.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హీరో కృష్ణంరాజు జీవిత విశేషాలు సినీ పాటలు విని ఎంజాయ్ చేశారు కదా. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్ నమస్తే. మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులతో కరిగిపోయే ఈ చోటనే భూమిలీలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగల కలిసిపోయే ఇచ్చోటనే టి పేరిని కంగున్న చిత్రలేఖకుని కుంచి అని నశించే ఇది పిశాచులలో నిటలేక్షనుండు గజ్జగదిలించే యాడు రంగస్థలంబో ఇది మరణదూత తీక్షణ దృష్టి.

తలులయ నవని పాలించి భస్మ సింహాసనంబు అంటూ జీవిత పరమార్థాన్ని చెబుతూ సంఘంలోని మలినాన్ని కలంతో కడిగేశారు. కురుకుమారులో సభలో కరుణ జరిగిన అవమానమే కవితా సదస్సులో తనకు జరిగిందన్నారు. తన కవితలతో, తన అక్షర బాణాలతో సమాజాన్ని, సమాజంలోని నాయకులను, యావత్ ప్రపంచాన్ని కదిలించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు ఈరోజు ఆ మహాకవీంద్రుని జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు, మార్పు కోసం, రేపటి భావితరాల కోసం.

జాషువా గారి జయంతి సందర్భంగా ఆ మహాకవి గురించి కొన్ని మాటలు మాత్రమే. అక్షర ఆక్రోశానికి అవధులు లేని బిరుదులన్నీ వరుస కట్టాయి. కవి విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్గా ఇంకా ఎన్నో ఏమిస్తే సరిపోతుంది ఆ మహాకవికి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడబోయ్ అని యావత్ జాతిని తన అక్షరాల ద్వారా, రచనల ద్వారా చైతన్యపరిచిన కవి శ్రీ గురుజాడ అప్పారావు గారు. నిజమే కదా, సమాజం అన్నాక రకరకాల మనుషులు, విభిన్న రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, ఎన్నో రకాల పనులు చేసే వివిధ కుల వృత్తుల వారు, వైవిధ్యంగా చేసే వ్యాపారులు, ఇంకా అంచనాకందని మరెన్నో వివిధ భిన్న మనస్తత్వాల మనుషుల కలబోత ఈ సభ్య సమాజం. అలాంటి సమాజంలో ఒకరిపై మరొకరు ఆధారపడుతూ జీవనం సాగిస్తూ పరాయి అవసరం లేకుండా బ్రతకలేని మనుషులమని తెలిసినా కూడా తెలివైన లోక జ్ఞానులు వివక్షను ఎందుకు దూరం చేయలేకపోతున్నారు, నేటికి అంతు చిక్కని ప్రశ్న. అక్కడ నుంచి అక్షర కరటం ఊపిరిపోసుకుంది. అక్కడి నుంచే కలం కథమై కథన రంగంలో కథగా మలిచి కథకుల్ని కథన రంగంలో దూకే వీరుల్ని తయారు చేసింది. అక్షర బాణాలను ఎక్కుపెట్టింది జాషువా గారి రూపంలో. సమాజాన్ని చైతన్యపరిచింది. శభాష్ అనిపించుకోవటమే కాదు, భావి తరాలకు సభ్య సమాజం ఎలా ఉండాలో దారి చూపించింది.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ నేను లోకల్ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, మనీషా ఎరబత్తిని పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గురు

మీరు విన్న పాట మగధీర సినిమా నుంచి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కొన్ని అక్షర తూటాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిభకు మతం అదుతారా? కలానికి కులం ఆపాదిస్తారా? అక్షరానికి అడ్డుపడతారా? అదుపు చేస్తారా? సాధ్యమేనా? అందుకే జాతిని జాగృతం చేసేందుకు, అప్పటికప్పుడు తట్టిలేపేందుకు, చైతన్య జ్వాలను రగిలించేందుకు, బండకు పట్టిన పాకురులా అంటుకున్న మూఢ విశ్వాసాలను చితాభస్మం చేసేందుకు యుగయుగాన కవుల రూపంలో అరుదుగా ఉద్భవిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కవి కోకిల గుర్రం జాషువా గారు. కవి కలంబున గల యలంకార రచన కలదు కలదోయి శిల్పిని యులిముఖమున కాకపోయిన బెను రాతి కంభములకు గుసుమవల్లరు లేరీతి గురిచినావు అంటారు. కవి కలానికి ఉండే అలంకార రచనాశక్తి నీ ఉలికి కూడా ఉన్నది. లేకపోతే కఠినమైన రాతి స్తంభములో పూలు లేత కొమ్మలను, పూల గుత్తులను ఎట్లా చెక్కగలిగావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నలా ఉన్నప్పటికీ జీవిత సత్యాన్ని చెప్పారు. అంత అద్భుతమైనటువంటి ఈ యుగంలో ఉద్భవించినటువంటి కవి వైతాళిక మహాకవి గుర్రం జాషువా గారు.

0: పోకిరి సినిమా నుండి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కవిత్వంలోని కొన్ని పలుకులను గుర్తు చేసుకుంటున్నాం. అందరూ సమసమాజ స్థాపన గురించే మాట్లాడుకునేవారే, కానీ సమానత్వం అనేది కొందరికేనా? తినేది అన్నమేగా, పండించేవారు ఎవరైతేనేమి? కాగితం మీద రాసింది అక్షరాలే కదా, రాసింది ఎవరైతేనేమి? భావ ప్రకటన ద్వారా సమాజాన్ని, సంఘాన్ని, యావత్ మానవ సమాజాన్ని మంచివైపు ప్రభావం చూపగలిగినప్పుడు, మార్పు మంచిదైనప్పుడు వ్యక్తి ఏ వర్గం వారైతేనేమి? ఇలా ఎన్ని రకాల వివక్షలను ఎదుర్కొని మానవ సమాజంలో వేళ్లూనుకుపోయిన ఛాందస మూఢత్వాలను తన విశాల వసుదైక భావ ఆలోచనల అక్షర విన్యాసాలతో

కావ్య కిరణాలతో, రచనా రణంతో, కవితా కథన రంగంతో సమూల మార్పును తీసుకొచ్చిన ఆధునిక తెలుగు వెలుగు కవి వైతాళికులు గుర్రం జాషువా గారు. ముప్పు ఘటించి వీని కులమున్, గలిమిన్ గుబలించి దేహమున్, విప్పి ఎనుర్చు నీ భరత వీరుని పాదము కందకుండాగాన్, చెప్పులుం గుట్టి జీవనం సేయుగాని, నిరాకరింపలేదెప్పుడు నప్పు వడ్డది సుమి భారతావని విని సేవకున్. ఎంత మంచి పద్యం కదా. ఇతని కులాన్ని, సంపదను దోచి హాని తలపెట్టే శరీరాన్ని పిప్పి చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చెయ్యనని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారత ప్రజలు బాకీపడ్డారు సుమా అని చెబుతారు. ఎంత మంచి వాక్యము, ఎంత సందేశం ఉంది, ఎలాంటి జీవన స్థితిగతులు ఇందులో ఇమిడి ఉన్నాయి, ఎలాంటి ముందుచూపు ఉంది, ఎంత వాస్తవికత అందులో దాగి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మతాలు, కులాలు ఇవన్నీ మనము ఏర్పరచుకున్నవి, కానీ అక్షరం అలా కాదు కదా. అక్షరం చైతన్యపరుస్తుంది, అక్షరం దారి చూపిస్తుంది, అక్షరం ఆవిష్కరణలు చేస్తుంది, చేసే విధంగా ఉసిగొలుపుతుంది అనే సత్యాన్ని గ్రహించినప్పుడే మనం విజ్ఞులమవుతాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తలు వివరంగా. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 AIIB పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో AIIB వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు అజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలుచేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని

బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికీ యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన, ఆత్మనిర్భర, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచి నగోయాలో ఈరోజు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు

0: జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్ శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల అండర్ 78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్, మహారాష్ట, మరాఠ్వాడా, ఒడిశాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు. పురుషుల క్రికెట్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. చైతన్యస్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి వచ్చిన కవితల చరిలోని కొన్ని మాటలను, ఆయన కవితా రచనలకు సంబంధించిన కొన్ని వాక్యాలను గుర్తు చేసుకుంటున్నాం. ప్రముఖంగా ఆయన రాసినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి కవిత గబిలం. గబిలం పట్ల జాలిని చూపుతూ, నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు ధర్మశీలురున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిలం ఒక్కటే చరణ యుగల దివికి సాచి నడుచు అంటూ రాశారు. ఎంత సాహిత్యం, ఎంత వాస్తవం, ఎంత సత్యం ఉంది. ఎలా జీవనశైలి మార్చుకోవాలి, పక్షులకు లేని న్యాయం మనకుంటుందా, ఈ ప్రకృతిని విడనాడి మనం ఏమైనా చేయగలమా. అందరూ ఉంటాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది, ఎందుకు ఈ వివక్ష అనే దానిపైన ఎక్కువ పెట్టారు, అందరిని కదిలించారు, శభాష్ అనిపించుకున్నారు, అంతేకాదు గండె పెండేరము తొలగించుకున్నారు. తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని భావకవిత్వం వరవడి నుంచి దృష్టిని మరల్చి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసి భంగపడ్డ చోట భళా అని, చీత్కారాలు ఎదురైన చోటనే ఘనసత్కారాలు, అవమానాలు పడ్డ చోటనే అమోఘం అద్భుతం అంటూ ఆకాశమంత ప్రశంసలు అందుకున్న కవితా విశారద, కవి దిగ్గజం మన భానుదయ దీప్తి గుర్రం జాషువా గారు.

తులసి సినిమా కోసం వేణు సునీత పాటలు పాట పెట్టారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, కవితా విశేషాలు, సమాజంలోని వ్యక్తుల తీరుతనులను నిశితంగా పరిశోధన చేసిన జాషువా గారు ఇలా అంటారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు, అవి నా దృశ్యులు కవిత్వాలే కావు. అలాంటివి వీలు నా మా పత్రాలు. నా భావం సామాన్యులకు అందివటానికే నేను ప్రయత్నించాను. గహన సంచారం లేని కవిత్వం నా లక్ష్యం అని సమాజం మీద వదిలారు అక్షర తూటాలను. మానవత్వం హేతువాదం జాషువా గారి కవితలకు మూలాధారాలు కాబట్టే అందరినీ కదిలించాయి ఆయన రచనలు. నిజానికి

ఎందుకని ఆయన కవితలు రాయటానికి ఉపక్రమించారు అనేది ఒక గొప్ప సంఘటన అన్నమాట. నిజంగా కొన్ని సంఘటనలు ఎదురైతే ఎలా ఉంటుంది, ఇలాంటి గొప్ప కవులు ఉద్భవిస్తారు అని చెప్పడానికి కూడా కొన్ని సంఘటనలు ఎదురవ్వాలి అని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు వినుకొండల కొప్పారపు సుబ్బారావు గారి అవధానం విన్నారు. అవధానం ముగిసిన తర్వాత కొంతమంది కవులు అవధానిని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు. బాలజాషువా కూడా పద్యాలు రాసుకుని చదవటానికి వేదిక ఎక్కారు. అంటరాని వారు వేదిక ఎక్కడమా, పద్యాలు రాయడమా అని తరిమివేయటం బాలజాషువాను ఎంతగా అనుకూలంగా తీసింది. అక్కడి నుంచే కవితకు ఊపిరి పోసుకుంది. సమాజాన్ని కదిలించడానికి కళాన్ని ఆయుధంగా చేసుకున్నారు. ఆయుధం చేయటమే కాదు, యుద్ధం చేశారు, పోరాటం చేశారు, సమాజాన్ని కడిగేశారు. వెళ్ళూనుకుపోయినటువంటి మత ఛాందసవాదుల అకృత్యాలను ఎండగట్టారు. ఎండగట్టడం అనడం కంటే వారిని కూడా మార్చారు. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు తన కవితల ద్వారా. అది గుర్రం జాషువా గారి యొక్క కలం గొప్పతనం. ఎన్ని సంపుటీలు, ఎన్ని కవితలు, సంవత్సరానికి అలా పుంఖాను పుంఖాలుగా రాశారనమాట. అంత అద్భుతమైనటువంటి మిలీనియం మహానీయులు వారు గుర్రం జాషువా గారు. మా సినిమా నుంచి పాట.

పేరు కోసమో కీర్తి కోసమో అవార్డుల కోసమో బిరుదుల కోసమో సమాజ మెప్పు కోసమో చేసిన రచనలు కావవి. సమసమాజ ఉద్ధరణ కోసం, సంఘ సంస్కరణ కోసం, వివక్షతలను రూపుమాపటం కోసం, భావి జీవిత సారం అందరికీ పంచడం కోసం చేసిన కవిత వ్యవసాయమది గురం జాషువా గారిది. మధుర శ్రీనాథ్గా విశ్వకవి సామ్రాట్గా వెలిగిన కవి జాషువా గారు రాసిన రచనలు, కవితా సంపుటలు ఎప్పుడు చదివినా, ఎవరు చదివినా సరికొత్త మార్గదర్శనం చూపిస్తూ ఉంటుంది, మేలుకొల్పుతుంది, స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా మరి ఆయన గురించి కొన్ని మాటలు. అలాగే ఈరోజు ఒక గొప్ప మహా పోరాట యోధుడి, అదేవిధంగా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప జాతీయ నాయకుని జయంతి కూడా. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నూనూగు మీసాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు షహీద్ భగత్ సింగ్. ఆయన జీవితంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఆయన ఉరిశిక్షకు ముందు లాహోర్ జైలులో తన తల్లి విద్యావతి దేవితో జరిగిన చివరి ముఖాముఖి అత్యంత భావోద్వేగభరితమైనది. అలాగే గుండెలను పిండేసి కదిలించే సంఘటన గుర్తు చేస్తాను ఈరోజు. ఆమెకిచ్చిన చివరి మాట జైల్లోని భావోద్వేగ క్షణం. 1931 మార్చిలో భగత్ సింగ్కు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్షను ఖరారు చేసింది. ఉరితీసే కొన్ని రోజుల ముందు ఆయన తల్లి విద్యావతి దేవి జైలులో ఉన్న తన కొడుకును కలవటానికి వచ్చారు. ఒకవైపు 23 ఏళ్ల కన్న కొడుకు మరికొద్ది రోజుల్లో శాశ్వతంగా దూరమైపోతాడనే బాధ ఆ తల్లి గుండెల్లో రగులుతోంది. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించబోతున్న కొడుకు ముందు తల వంచకూడదని ఆమె తన కన్నీళ్లను ఆపుకుంటూ నిలబడింది. ఆ సమయంలో భగత్ సింగ్ తన తల్లి వైపు చూసి ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు, "బేబే, నా ఉరిశిక్ష తర్వాత నా మాతృదేహాన్ని తీసుకోవడానికి నువ్వు జైలుకు రావద్దు. ఎందుకంటే ఒకవేళ నన్ను చూసి నీ కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క వచ్చినా భగత్ సింగ్ తల్లి ఏడుస్తోంది అని ప్రపంచం అనుకుంటుంది. నా మాతృమూర్తి కన్నీరు కార్చడం నాకు ఇష్టం లేదు." కొడుకు మాటలకు ఆ వీరమాత గుండె నిశ్చేష్టమైపోయింది. ఒక తల్లిగా ఎంత వేదన అనుభవిస్తున్నప్పటికీ ఆమె భగత్ సింగ్తో ధైర్యంగా ఇలా అంది, "నువ్వు దేశం కోసం ప్రణత్యాగం చేస్తూ స్వేచ్ఛ అనే వధువును తీసుకురావటానికి పెళ్లి పీటలపైకి వెళ్తున్నావు. నేను నీ వీరత్వానికి గుర్తుగా ఊరంతటికీ మిఠాయిలు పంచుతాను, తప్ప కన్నీరు కార్చను." ఆమె అన్నట్లుగానే కొడుకు వీరమరణం పొందినప్పుడు ఆ తల్లి గుండె రాయి చేసుకుని దేశం గర్వించేలా నిలబడింది. ఇది ఒక స్ఫూర్తివంతమైనటువంటి సంభాషణ. ఇది ఒక దేశ రక్షణకు, ఒక దేశానికి కవచంగా ఉండే వారందరి కోసం ఈ స్ఫూర్తివంతమైనటువంటి సంఘటన. దేశం ఉన్నప్పుడు దేహంగా భావిస్తారు, దేశం కోసం ప్రాణాలు అర్పించైనా సరే నా భారతావనిని కాపాడుకుంటాను అని చెప్పడానికి ఈయన వీరత్వం ఒక ఉదాహరణ. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

సుస్వాగతం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్సీ రాజకుమార్. మరో పాట విందాం, చూడాలని ఉంది సినిమా నుంచి కవితా కృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై

0: వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
0: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: అందరికీ నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
4: మీరు వింటున్నారు విద్యుత్ భారతి FM 102.8 మెగాహెర్ట్స్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కలుస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల పురోభివృద్దికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. వార్తల్లోని వివరాలు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సమాజ అభివృద్దికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని, ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. బీసీ మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన చెక్కులు అందజేశారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వేల్చూరు గ్రామంలో 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్కు 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల భవన్ నిర్మాణ పనులకు మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు నీటిలో చేప పిల్లలను వదిలారు.
3: అన్న మాట ప్రకారం నిరుద్యోగ యువతలు కూడా ఈ ప్రభుత్వం అన్నదండలుగా ఉంది. ఆడబిడ్డల్ని కోటేషన్లు చేసే దాంట్లో ఈ గడిచిన 30 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళా గ్రూపులకి సున్నా వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం, సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం, ఇందిరమ్మ ఇచ్చిన ప్రభుత్వం, భవిష్యత్తులో కూడా ఇవ్వబోయే ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం.
2: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,810 రేషన్ కార్డులు మంజూరు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే సన్నబియ్యం పథకం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం కార్యాలయాల్లో 2024 సెప్టెంబర్లో ఈడీ చేసిన సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తర్వాత అధికారులను కలిసి లేఖ అందజేశారు. ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఎస్పీ మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ముఖ్యమంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అలాగే సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. పోలీస్ అధికారులు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్ స్థలంలో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని ఏర్పాట్లు గడువులోగా ఆయా శాఖల అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారన్న ముఖ్యమంత్రి ఆరోపణలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ నెల 30న రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు జిల్లాలో పంపిణీ చేసింది 1,272 ఎకరాలేనని, సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలేనని తెలిపారు. ఆ భూమి ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎవరు పేరుపై ఉందో చెప్పాలని తెలిపారు. రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి రాష్ట నాయకుడు కార్తీక్ పూలమాలలు వేసి నివాళులర్పించగా, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సంఘం జిల్లా అధ్యకులు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విప్లవ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర్యమే లక్ష్యంగా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నిరసన తెలిపారు. డీసీసీ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30వ తేదీన కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్దతులు, ప్రభుత్వ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తారని తెలిపారు. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. స్ట్రాంగర్ టుగెదర్ అంటే కలిసికట్టుగా బలంగా అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. రేబీస్ నిర్మూలన అందరి సమిష్టి కృషితోనే సాధ్యమని ఇది చాటి చెబుతోంది. రేబీస్ టీకా కనుగొన్న లూయీ పాశ్చర్ వర్ధంతి రోజైన ఈ తేదీని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ ప్రపంచ దినోత్సవంగా 2007 నుంచి జరుపుతోంది. ఏటా సుమారు 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తున్నారు. కుక్కలకు టీకాలు వేయించడం, కరిచిన వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 51 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తులం బంగారం హామీ ఇచ్చి 3 ఏళ్లైనా ఒక్కరికి ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ పెంపు అమలు కాలేదని తెలిపారు. రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం

విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని సంబంధిత అధికారులు పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. పెంచకలపేట మండలం కేంద్రంలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణానికి సర్పంచ్ రామచందర్తో కలిసి భూమి పూజ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గేట్ వద్ద లారీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులను మందమర్రి మండలం గుడిపల్లి పొన్నారం గ్రామానికి చెందిన అత్తలి సౌందర్య, చింతకుంట లక్ష్మిగా గుర్తించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దనే వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛభారత్ మిషన్ అధికారి సురేష్ సూచించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సంగీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నవంబర్ నుంచి వరిధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వస్తువులు, గన్ని సంచులు సిద్దం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారితే కుటుంబ సమాజ అభివృద్ధికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల పురోభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా 16,32,000 పైగా రేషన్ కార్డులు మంజూరు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోలో సమయం 1:20 దాటి 42 సెకండ్లు అవుతుంది. ఇప్పుడు విందాం చిత్రగీతాలు. మీరు వింటున్న పాట శిశింద్రి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

కార్యక్రమంలో మీరు విన్న పాట ముఠామేస్త్రి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన డ్యూయట్ సాంగ్ అది. గీత రచన వేటి సుందరామూర్తి, సంగీతం రాజ్ కోటి. ఇప్పుడు విందాం సమరసింహారెడ్డి సినిమా కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడింది. గీత రచన సిరివెల్ల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఎంఎం కీరవాణి స్వరకల్పనలో వేటూరి గీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం ఎస్పి పరశురాం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు విన్న ఆ పాట శుభలగ్నం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. ఇప్పుడు వింటారు భారతీయుడి సినిమా కోసం హరిహరిని హరిణి పాడింది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15:32. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కంటెంట్, ఒక మంచి గొప్ప సక్సెస్ సాధించినటువంటి ఒక మహిళ సుబేదార్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశానికి రక్షణ కవచం, నిత్యం నిఘా కాస్తు దేహమే దేశమనే భావనతో సరిహద్దుల్లో ఉద్యోగ బాధ్యతలు ఇలా అన్నమాట. ఆర్మీ అంటేనే ధైర్య సాహసాలు, యుద్ధాలు, అలా అన్ని త్యాగాలకు సిద్ధమవ్వాలి. అది మేల్ ఫిమేల్ అని తేడా లేదు. పురుషులైతే ఆర్మీ ఉద్యోగాల్లో విధి నిర్వహణలో చేసే సాహసాలు సర్వసాధారణం, కానీ మహిళల విషయాల్లో కాస్త ఆలోచించాలి. ఆ రంగం ఎంచుకోవటమే ఒక పెద్ద సాహసం. ఏంటి వర్ణిస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఎస్, ఒక గొప్ప మహిళామణి సాధించిన విజయం, అది కూడా అరుదైనటువంటి చరిత్ర. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: సుభాష్ చంద్రబోస్ సినిమా కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాము. ఆర్మీ మహిళ సాధించిన ఒక అరుదైన ఘనత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్మీలో చాలా విభాగాలు ఉంటాయి, అందులో సిపాయి, లాన్స్ నాయక్, నాయక్ హవల్దార్, నాయక్ సుభేదార్, ఆ తర్వాత సుభేదార్, ఇలా ఇన్ని దశలుంటాయన్నమాట. అంటే ఒక్కొక్క దశ దాడుతూ ప్రమోట్ అవుతూ అంటే ప్రమోషన్ మీద ఒక్కో పదవికి వస్తారన్నమాట. కానీ మనం చెప్పుకుంటున్నటువంటి ఒక మహిళ హవల్దారుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అకస్మాత్తుగా సుభేదార్ పదవికి ఎంపికయ్యారు. ఈ మధ్య ఉన్న పదవులన్నీ దాటి ఒక్కసారిగా సుభేదార్ పదవిని ఎలా అలంకరించారు అనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం అన్నమాట. ఇంతకీ ఆసక్తికర అంశం ఏంటి? ఎవరు ఆ మహిళ సుభేదార్? ఏంటి ఆమె సాధించింది? ఎందుకని ఒక దశ తర్వాత ఇంకో దశ, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకోటి, అలా వెళ్ళి వెళ్ళి ఒక పదవిని అలంకరించాలి? ఎందుకని ఆమెకు ఆ పదవిని కట్టబెట్టారు? ఎందుకని ఆ పదవికి ఎంపిక చేశారు అని ఆసక్తికర అంశం చెబుతాను. ఒక సంఘటన అన్నమాట. అసలు ఆ హవల్దార్ ఉద్యోగానికి రావాలి అనే థాట్ ఎలా వచ్చింది? అసలు ఎలా ఆ ఎంపిక అయ్యారు తను? ఈ అంశాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz మీరు వింటున్నారు.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండ పండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు, కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు, అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో

కింగిరాలు తిప్పుతావనే ఇలా వెనకాల ఉన్నా, నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడుతుంది.

రాధాగోపాలం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన యువల గీతం విన్నారు. గీత రచన జొన్నవిత్తుల, సంగీతం మణిశర్మ. మనం శక్తిశైలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్గా ఎంపికైనటువంటి ఒక అరుదైన హిస్టరీని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసాధారణ సాహసాలతో అధికారుల మెప్పులు పొందుతూ సుబేదార్గా ప్రమోట్ అయినటువంటి ఒక మహిళ ఆర్మీ అధికారి అరుదైన హిస్టరీని క్రియేట్ చేశారు. అది కూడా సుబేదార్ ర్యాంకుకు ఎంపికైనటువంటి మొదటి ఆర్మీ మహిళగా కొత్త రికార్డును సొంతం చేసుకున్నారన్నమాట. మరి ఆమె ఎవరు ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ఆలోచిస్తారు. ఎందుకు అంటే మరి అంత అరుదైన హిస్టరీని రికార్డ్ చేశారు, తర్వాత పైగా మహిళ, అందులో ఆర్మీ ఉద్యోగము, తర్వాత ఒక ఉద్యోగంలో హవల్దారిగా జాయిన్ అయినటువంటి ఒక మహిళ ఒక్కసారిగా సుబేదార్గా ఎదిగారంటే ఖచ్చితంగా ఏమై ఉంటుంది, ఏం చేసి ఉంటారు అనే ఆలోచన వచ్చేస్తుంది. మరి ఆమె

ఎవరో కాదు, సుబేదార్ ఆర్మీ అధికారి ప్రీతి రజక్. అయితే ఆమె ఆ దశకు రావడానికి ముందుగా ఆమె హవల్దార్గా ఉద్యోగంలో చేరారన్నమాట ఒక రిక్రూట్మెంట్లో. అయితే ఆ రిక్రూట్మెంట్లో కూడా సెలెక్ట్ అవ్వటానికి, ఆ ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అవ్వటానికి ఒక రీజన్ ఉంది. అంటే ఆమె కుటుంబ నేపథ్యము, తర్వాత చదువుకున్నటువంటి చదువు, ఎందుకు ఆ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారు, పరీక్ష రాశారా, లేకపోతే ఇంకేమైనా స్పెషలైజేషన్ ఉందా ఆమెలో అనేది ఒక ఆసక్తికర అంశం అన్నమాట. ఆ అంశం కూడా చెప్పేస్తాను, వింటూ ఉండండి ఈ పాట తర్వాత.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళ సుబేదార్ ప్రీతి రచక్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ షో అంటే మహిళా సాధికారత కోసం సాధించడం కోసం సొసైటీలో సక్సెస్ సాధించినటువంటి మహిళ యొక్క సక్సెస్ జర్నీని ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మొదటి మహిళా సుబేదారుగా ప్రీతి రజక్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పారన్నమాట. మరి ఇంతకీ ఆమె కుటుంబ నేపథ్యం ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక తండ్రి, ఆయన అందరిలోనే ఒక షాప్ నడిపే అతను, ల్యాండ్రీ షాప్ అన్నమాట ఓనర్. మధ్యప్రదేశ్లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురంలోని వారి యొక్క నివాసం అన్నమాట. తల్లి సామాజిక సేవలు ఉండేవారు, తండ్రి ల్యాండ్రీ షాప్ ఓనర్ కావడంతో వారి వారి పనుల్లో ఉండేవారు అన్నమాట. అయితే ప్రీతి గారికి చిన్నతనం నుంచి క్రీడలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. షూటింగ్ క్రీడ పట్ల ఇంకా ఎక్కువ మక్కువ ఉండేదన్నమాట. సో దాని పట్ల బాగా ఇష్టం ఉంది కాబట్టి ఆ షూటింగ్ ఫైరింగ్ బాగా నేర్చుకొని దాంట్లో శిక్షణ కూడా పొంది దాంట్లో అక్కడక్కడ మరి స్కూల్ ఏజ్లోని అక్కడక్కడ పోటీలు జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సాహసాలకి గురి తప్పకుండా ఆ ఫైరింగ్ చేయటం అనేది ఆమెకు బాగా అబ్బిందనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతులు సంపాదిస్తూ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీలో నిలిచి పథకం తీసుకొస్తూ ఉండేదన్నమాట. అలా జాతీయ స్థాయిలో కూడా మెరిశారు, మెరిసి మరి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, తర్వాత పథకాలు సాధించారు. ఆ తర్వాత ఆ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికెట్స్తో ఆమె ఉద్యోగం సంపాదించారు. అంటే 2022 క్రీడా కోటాలో ఈమెకి మిలిటరీలో ఉద్యోగం సంపాదించారనమాట. అలా మరి క్రీడా కోటలో మిలిటరీలో అహ్వల్దారుగా ఉద్యోగం సంపాదించారు. అది మొదటి విజయం కింద చెప్పుకోవచ్చు. అంటే తను ఎంచుకున్నటువంటి రంగం ఎలాంటిది అంటే మిలిటరీకి సంబంధించింది, అది కూడా ఫైరింగ్ అనమాట షూటింగ్లో. సో ఇందులో అత్యంత ప్రతిభ గల మహిళగా మరి ఈమె ప్రతిభ ఏంటనేది అక్కడ తెలిసింది కాబట్టి, ఆ క్రీడలో ఉద్యోగం వచ్చింది కాబట్టి నిజానికి ఇంకా పెద్ద ఉద్యోగం సాధించాలంటే ఆమెకు రకరకాలైనటువంటి పరికరాలు కావాలి, తర్వాత గన్స్ కావాలి. మరి అది చేయలేకపోయారు, కానీ ఉద్యోగం మాత్రం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఇవన్నీ తన చుట్టూ ఉన్నాయన్నమాట. సో ఇంకా శిక్షణ పొందడానికి, నైపుణ్యం సాధించడానికి ఆమెకు చాలా చాలా అవకాశం వచ్చింది. ఇక్కడ మలుపు తిరిగినటువంటి అంశం చెబుతాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.

కందిరిగ సినిమా కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్. శక్తిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్క సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ధైర్య సాహసాలకు ప్రతీకలుగా ఆమెకు వచ్చినటువంటి పదవి ఉన్నతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హవల్దార్గా ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక్కసారిగా ఆమె సుబేదార్ ర్యాంక్ క్యాడర్కు చేరుకున్నారన్నమాట. అయితే ఈ మధ్యలో ఒక ఆసక్తికర సంఘటన

చోటు చేసుకుంది. ఆర్మీలో చేరినప్పటి నుంచి కూడా ప్రీతి రజక్ గారు ధైర్యంతో ఏ పనికైనా ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్లుగా దేశభక్తితో మరి చాలా చురుగ్గా విధుల్లో పాల్గొనేవారు అన్నమాట, పనిచేసేవారు. అలా అందరి అధికారులతో ప్రశంసలు పొందడమే కాకుండా తన షూటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఏదో సాధించాలనే తపన కాబట్టి, అప్పట్లో మరి తనకు ఆ కోరికలు నెరవేరలేదు కాబట్టి, అలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మరి ఆమె ఇంకో పెద్ద స్థాయికి ఎదగలేకపోయారు. కాకపోతే ఇక్కడ చేరాక మరి తన చుట్టూ అంతా ఆర్మీ కాబట్టి ఇవన్నీ పరికరాలు, షూటింగ్ రైఫిల్స్ ఇవన్నీ ఉంటాయి, గన్స్ ఉంటాయి కాబట్టి శిక్షణ పొందడానికి, మెలకువలు నేర్చుకోవడానికి, తర్వాత నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి సహకారం దొరికింది, అవకాశం దొరికింది. సో ఆ గన్స్ అన్ని పట్టుకుని ఇంకా గురి తప్పకుండా ఫైరింగ్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నారన్నమాట. నేర్చుకుని ఆర్మీ తరపున ఏషియన్స్ గేమ్స్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి పోటీల్లో ఆమె పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ మలుపు తిరిగిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చెబుతా వింటూ ఉండండి.

పరిశీలి కార్యక్రమంలో మొదటి మహిళా సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలా 2023లో ఏషియన్ గేమ్స్లో షార్ట్ పిస్టల్ విభాగంలో రజిత పతకం సాధించడమే కాక దేశం గర్వపడేలా ఆమె గురిపెట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందనమాట. దేశం గర్వపడింది, తర్వాత ఆమెను గౌరవిస్తూ ఆమెకు స్వాగతిస్తూ మరి ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆమెకు పదోన్నతినిచ్చారనమాట. అలా ర్యాంక్ పొంది అంటే హవల్దార్ నుంచి డైరెక్ట్గా సుబేదార్ ర్యాంకు పొందినటువంటి మొదటి మహిళగా ఆమె హిస్టరీని అరుదైన హిస్టరీ అది కూడా సొంతం చేసుకున్నారనమాట. అలా ఒక మహిళ ఆర్మీ ఉద్యోగిగా హవల్దార్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇలా శిక్షణ పొంది తర్వాత ఏషియన్ గేమ్స్లో మెరవటం అనేది ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు అధికారులు. సో దాన్ని గౌరవిస్తూ ఆమెకు అలా చేశారనమాట, ప్రమోషన్ ఇచ్చారనమాట. సో ఆ సందర్భంలో తను చేసినటువంటి ఒక సందేశం, తను ఇచ్చినటువంటి ఒక సందేశం కూడా అందరినీ ఇంకా స్ఫూర్తిని నింపేలా చేసిందనమాట. అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ సందేశం కింద తీసుకున్నారు. ఏంటి ఆ మాట అంటే, నేటి యువతులు ఇళ్లల్లో కూర్చొని ప్రతిభను వృధా చేయొద్దు, ఇంటి నుంచి బయటకు రండి అని ఉద్వేగభరితమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశంతో పిలుపునిచ్చి ఇంకా వార్తల్లో నిలిచారనమాట. అబ్బా ఇలా ఉండాలి మహిళ ఆర్మీ ఉద్యోగి అంటే, అంటే దేశ రక్షణ కోసం ప్రాణాలైనా అర్పించండి అనే ఒక సందేశం ఆమె మాటల్లో కనిపించింది. ప్రతిభ ఉంటే ఇళ్లల్లో కూర్చోకండి, బయటికి రండి, సత్తా చాటండి అని చెప్పేసి ఆమె పిలుపునివ్వటం అనేది కూడా ఆమె ధీరోదాత్త లక్షణానికి అదొక ప్రతీకగా చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈజ్ ద ప్రీతి రజక్ గారు. మీరు వింటున్న పాట కోడిపుంచు సినిమా నుంచి, అనూప్ రూబెన్స్ చైత్ర పాడింది.

అంతర్జాతీయంగా ఎక్కడ ఏ పోటీ జరిగినా ఆర్మీ తరపున మన ప్రీతి రజక్ గారు మహిళా ట్రాప్ షూటింగ్ విభాగంలో పోటీలో పాల్గొంటూనే ఉంటారు. ఎక్కడ ఏ పథకం సాధించినా ఆమె ఉద్యోగం మరో లెవెల్లో ఉంటుంది, మరో ప్రమోషన్ దక్కుతుంది. అంటే ప్రమోషన్ కోసం చేస్తుందా అని మనం ఒక నేరో మైండ్తో ఆలోచించకూడదు. తను ఎంచుకున్నటువంటి రంగంలో ఆరితేరాలి, దేశం కోసం ఏదైనా చేయాలి, దేశ రక్షణలో నేను సైతం నాతో అని చెప్పేసి కలిసి రండి అని చెప్పేసి ఒక స్ఫూర్తివంతమైనటువంటి మాటలు ఇచ్చారు చూడండి. అది అనమాట తను ఏంటి అనేది. అందుకే ఆమెను సగౌరవంగా గౌరవించారు ఆ ఆర్మీ ఉన్నతాధికారులు. ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమంలో మన మహిళా మొట్టమొదటి సుబేదార్ ప్రీతి రజక్ గారి గురించి. కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి, గానం శ్రేయా ఘోషాల్.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలకు వస్తుంది. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. స్టేట్యూన్ ఎఫ్ఎం వివిధ భారతి.

పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం పెట్టుబడిదారుల చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహాకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు విధానకర్తలతో కలిసి ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై ఆమె చర్చిస్తారు. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలుచేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష నేతలు ప్రజలను

దూతగా మారిందని, నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈసీ తీరుతో ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, ఎన్నికల నిర్వహణ పూర్తి మానిపులేట్ అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమై పేదల భూములు లాక్కోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూములు ప్రభుత్వానివైతే పోలీసుల పహారా ఎందుకని నిలదీస్తూ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాడుతోందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్టంలో వాయుగుండం వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిజామాబాద్, మెహబూబ్ నగర్లలో 35, ఖమ్మంలో 34, హైదరాబాద్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేపాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ తీవ్ర వర్షాలు, వరదలు కారణంగా ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఆసియా క్రీడల్లో 9వ రోజు షూటింగ్లో ఇషాసింగ్ రజతం, కురాష్లో పింకీ బల్హార కాంస్యం సాధించారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషాసింగ్ హోరాహోరీ పోరు తర్వాత షూటాఫ్లో స్వర్ణం కోల్పోయి రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. బాక్సింగ్లో లవ్లీనా సెమిస్చెరీ పతకం ఖాయం చేయడంతో భారత్ మొత్తం 39 పతకాలకు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ల జాప్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జస్టిస్ జోయా మల్యా బాగ్చి న్యాయ వ్యవస్థపై స్వీయ విమర్శలు చేశారు. శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే ముందు కోర్టుల్లో కేసుల పెండెన్సీని గుర్తించాలని అన్నారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలు అమలు కాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూపీఐ లావాదేవీలపై 0.4% ఛార్జీల విధింపుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో 15 అక్టోబర్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఛార్జీల విధింపు ప్రాతిపదికను వివరిస్తూ 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఎన్పీసీఐలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎలక్షన్ కమిషన్ ఈసీ బీజేపీకి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ టైం మీ టైం, టీ టైం. అబ్బా, ఏం టైం నాగమణి అంటారా? అదేనండి, మిమ్మల్ని పాటలతో మయమరిపించే వివిధ భారతిలో ఇప్పుడు చాయ్తో హాయ్ కబుర్లు టైం అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ట్యూన్ చేసేసుకోండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మీరు ట్యూన్ చేసేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. కుక్కలంటే విశ్వాసానికి మారు పేరు. అందుకే కుక్కల్ని ఎక్కువ మంది పెంచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యన మనం అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం, వార్తల్లో వింటూనే ఉన్నాం, కుక్క కరిచి లేదంటే కుక్క గీరటం వల్ల, గాయం పైన అది మనల్ని నాకటం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మన అశ్రద్ధ. ఎస్, 100% మన అశ్రద్ధే. ఏముందిలే, చిన్నదేగా అని లైట్ తీసుకుంటే అది పెద్దదై ప్రాణాల మీదకు వస్తుందనడానికి ఇదే ఎగ్జాంపుల్. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని మన పెద్దవాళ్లు అందుకే చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు అనేది నేను మీకు చెప్పేస్తాను. స్టే ట్యూన్డ్.

0: મધરીમાં.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. కుక్కలకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఏంటో మనకైతే తెలీదు. ఇంట్లో పెంచుకునే కుక్కలైనా బయట కుక్కలైనా ఏవైనా సరే, దానివల్ల చిన్న గాయమైనా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, తగిన చికిత్స తీసుకోవాలి. దీనివల్ల ర్యాబిస్ అనే ప్రాణాంతక వ్యాధిని పడకుండా ఉంటారు. ఈరోజు వరల్డ్ ర్యాబిస్ డే. మరి ఇవాళ ఈ డేని ఎందుకు జరుపుకుంటారు అనేది మనం మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నంబర్ తర్వాత.

0: కొట్టాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్క అని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమండి
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ శురు అయింది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు పి గద తీసిండు పిచ్చిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. అడుగొచ్చిండు, ఈడుగొట్టిండు, ఆడుగొట్టిండు, ఈడుగొట్టిండు, తలకాయ మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలకాయ మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతిలో కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఇప్పుడు ఎట్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ప్రశాంత్, నువ్వు చెప్పు. అవండే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరాసాలి.
0: అరే అరే రే, చిన్న పోరన్కి కథ చెప్ప నీకు వస్తలేదు, ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: గప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి. బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్ని సార్లు చెప్తారు భయ్? ఆపు పాఠం పోటలు మారిపోయింది.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా. ఇది అన్నం పెడతా. చెప్పా.
2: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను తావు నీకు కుక్క లెక్క మారింది భయ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. అసలు ఈ రోజే వరల్డ్ రాబిస్ డేగా ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారంటే, రాబిస్ వ్యాక్సిన్ డెవలప్ చేసిన లూయిస్ పాశ్చర్ వర్ధంతిని ప్రతి సంవత్సరం వరల్డ్ రాబిస్ డేగా జరుపుకుంటున్నారు. సో ఈ రోజున కుక్క కరిచిన వెంటనే చేసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ గురించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని కలిసి చికిత్స తీసుకోవడంలో ఉన్న ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ తీసుకురావటమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. మరి బాగా గుర్తుపెట్టుకోండి, మనకేదైనా అయిన వెంటనే మన ఫ్యామిలీ మొత్తం అంతా కూడా బాధపడతారు. కాబట్టి కుక్క వల్ల ఎలాంటి గాయమైనా కూడా అశ్రద్ధ మాత్రం అస్సలు చేయొద్దు. జాగ్రత్తలు పాటించండి, సేఫ్గా ఉండండి.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజు చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజు కోసం టెన్షన్.
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
0: ఆర్బీఐ అంటుంది,
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మనకి ఏదైనా విషయం తెలుసుకోవాలనిపిస్తే ఎవరినైనా ఎందుకు ఎలా ఎక్కడ అని అడుగుతూ ఉంటాం. తెలిస్తే చెప్తారు, లేదంటే వదిలేస్తారు. అంతేకాని అడగటం మాత్రమైతే మానేలేం కదా, మానేయొద్దు కూడా. ఎందుకంటే తెలియనప్పుడు తెలుసుకోవాలనుకోవటం మన హక్కు. సమాచారం అంటే కేవలం వార్త కాదు, మన హక్కులను తెలుసుకోవడానికి, మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన శక్తి. ఇంతకీ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత.

0: హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 28న అంతర్జాతీయ సమాచార హక్కు దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ గా నిర్వహిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏవైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అవి ఏంటి, మనకు ఎలా ఉపయోగపడతాయి అనే సమాచారాన్ని మనం అడిగి తెలుసుకోవచ్చు. సమాచారం అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఇది మరింత బాధ్యతాయుతమైన సమాజంగా మారుస్తుంది. ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దాం, మనకు తెలియాల్సిన విషయం ఏదైనా ఉందా, తెలుసుకోవడానికి మనం ప్రశ్నిస్తున్నామా లేదా. అయితే సమాచారం తెలుసుకుందాం, అవగాహన పెంచుకుందాం, బాధ్యతగా ముందుకు సాగుదాం.
2: Man is moon, moonlight is Roma, both our love went together, Chanda Mama,

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ ఒకరికొకరం తోడు నీడా అంటూ రీసెంట్గా ఒక్కటైన జంట విజయ్ దేవరకొండ, రష్మిక. అయితే ఈ దసరాకి వీళ్ళిద్దరూ సందడి చేయనున్నారు రణబాలి మూవీతో. టైటిల్ పాత్రలో రణబాలునిగా విజయ్, రాణిగా రష్మిక నటించారు. ఇప్పటికే ఈ సినిమాలో ఏందయ్యా స్వామి అనే పాట ఎంత పాపులర్ అయిపోయిందో వేరే చెప్పుకోక్కర్లేదు. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో మైత్రి మూవీస్ బ్యానర్పై నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మీరింతవరకు చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడైతే ఉర్దూలో వార్తలు.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం నిలయంలో సమయం 6:05 ఇప్పుడు సినీ గీతం విందాం. రంగస్థలం చిత్రానికి ఎంఎం మానసి పాడిన పాట, చంద్రబోస్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వ ప్రైవేటు భూములను వదిలేసి పేద రైతుల భూములను రాష్ట ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆరోపించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో భారీ కాంగ్రెస్ నిరసనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహించారు.

ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతి చేతిలో పట్టుకుని మెమరాండం సమర్పించిన భట్టి పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరిస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. నెక్లెస్ రోడ్లో ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఇటువంటి ర్యాలీలు చేపడుతోందని అన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలను బెదిరిస్తూ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపక్షాలను అణిచివేస్తోందని ఆరోపించారు. రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై ముందస్తు నెపంతో ఆరోపణలు చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఈ పరిధిలోనే ఎన్నికలు జరిగి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన రాజీనామాను డిమాండ్ చేయడానికి ముందు ఆయా ప్రభుత్వాలకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్లో జరిగిన కాంగ్రెస్ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. 420 హామీలను విస్మరించిన నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరును విమర్శించారు. ప్రభుత్వ విమానాశ్రయ భూమి, కీలక నాయకుల ప్రైవేట్ భూములను వదిలేసి కమిషన్ల కోసం పేద రైతుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఏడాదిలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు వరకు రైతులకు న్యాయ పోరాటంలో మద్దతిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 5 షూటాఫ్స్ల ద్వారా ఆమె చూపిన పోరాట పటిమను ప్రశంసించిన ఆయన అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్కు, ఖమ్మంలో 34 డిగ్రీల సెల్సియస్కు చేరింది. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 34 డిగ్రీలు నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యువ నాయకులు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మహేష్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే రాజకీయ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రముఖ నేతలను తీర్చిదిద్దడంలో యూత్ కాంగ్రెస్ చారిత్రాత్మక పాత్రని గుర్తుచేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారాంతపు పురోగతి సమీక్షలు, నిరంతర సీసీటీవీ నిఘాను ఆయన తప్పనిసరి చేశారు. మంజూరైన 87 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అదే రోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై వ్యాపారి తగ్గింపు రేటు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది సాంకేతిక అంశమని పేర్కొంటూ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం 96% వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని తెలిపింది. ఈ విషయంపై కేంద్రం ఆర్బీఐ సమాధానమివ్వాలని ఆదేశించింది. రాష్టపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ పొందడానికి ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు 4 సంవత్సరాల నిరంతర చదువు నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన పూర్వపు తీర్పును గుర్తు చేస్తూ జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనం ఈ నిబంధనను సవాలు చేస్తూ జిల్లా అంకిత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎల్నినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లిలో ఉద్యాన పంటల క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్ సంప్రదాయ వరిసాగును వదిలి పాలీహౌస్లో 20 గంటల్లో కూరగాయల సాగును చేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును కలిశారు. ఇటీవల నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సభ విజయవంతం కావడం పట్ల వారిని అభినందించిన కేటీఆర్ ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలీప్యాడ్, నూతన కలెక్టరేట్ భవనం, కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. ఎస్ఐఆర్ వివాదంపై బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రేపు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా అవగాహన కల్పించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సంపత్ కుమార్, బయాలజీ నిపుణుడు కొమరయ్య ఆధ్వర్యంలో గుండె పనితీరును విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకునేలా 12x15 అడుగుల భారీ గుండె చిత్రాన్ని వేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. మేడారంలోని పూజారుల సంఘం సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను అధికారికంగా ప్రకటించారు. మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట ప్రభుత్వం, జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి ఎంపిక క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:20. సూపర్ హిట్ సాంగ్స్ విందాం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అతడు చిత్రంలోనిది. కార్తీక్ కవితా సుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల గీతానికి మణిశర్మ సంగీతం.

0: మీరు విన్న ఆ పాట అపరిచితుడు చిత్రంలోనిది. కునాల్ వసుంధరదాస్ గానం చేశారు. భువనచంద్ర చంద్రబోస్ గీతానికి హారిస్ జయరాజ్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కంత్రి చిత్రానికి హేమచంద్ర సునీత గానం చేశారు. వేటూరి గీతానికి మణిశర్మ సంగీతం.

సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు కొద్దిగా విరామం తీసుకుని 6 గంటల 50 నిమిషాలకు సూపర్ హిట్ సాంగ్స్ని మళ్ళీ విందాం. ఇప్పుడైతే వెన్నెల ప్రాయచిత కార్యక్రమం వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తన కోపమే తనకు శత్రువు అంటారు మన పెద్దలు. కోపాన్ని తగ్గించుకుంటే మనలో మానసిక ఒత్తిడి ఉండదు, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైన మనసును ఒక సరోవరంతో పోల్చారు. సరోవరం అంటే కొలను అన్నమాట, పాండ్, లేక్. అందుకే మానస సరోవరం అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది అక్షర సత్యం. కోపం వల్ల మనం ఎన్నో కోల్పోతున్నాం. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఆత్మీయత అనుబంధాలు దెబ్బతినడానికి, అడ్మినిస్ట్రేషన్లో సామర్థ్యం దెబ్బతినడానికి, ఇలా కోపం ఎన్నో అనర్థాలని సృష్టిస్తుంది. కోపాన్ని అధిగమిస్తే

0: జీవితంలో ఎన్నో ఘన విజయాలు సాధించవచ్చు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కట్టెలు తెంచుకునే కోపం, ఎందుకంత కోపం, అసలు కోపానికి కారణాలేమిటి అని దానికి గల కారణాలను అన్వేషిస్తే దిగులు, అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం, ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలుగా ఉన్నాయి. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు. కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్నట్టు కొన్ని ప్రయత్నాలు చేయాలి. మీరు కోపంగా ఉన్నప్పుడు అంకెలను డిసెండింగ్ ఆర్డర్లో, అంటే 10 నుండి 1, 20 నుండి 1, మరీ కోపం ఎక్కువైతే 100 నుండి 1 అంకెలను లెక్క పెట్టాలి. లెక్క పెట్టేటప్పుడు నిదానంగా లెక్క పెట్టాలి. అలా చేసినప్పుడు మీ కోపానికి కారణమయ్యే పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీసుకొస్తారు. మీకు వ్యక్తిగతమైనటువంటి సమస్యలున్నప్పుడు, ఎప్పుడైతే కోపంతో ఉన్నప్పుడు మీ కోపానికి ఒక వ్యక్తి లేదా కుటుంబ సమస్యలు లేదా స్నేహితులకు లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు మీకు కోపం తెప్పిస్తే వాటి నుండి బయటపడాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు కొంచెం బయట వాక్ చేసి రండి, ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఓ దీనివల్ల ఏమవుతుందో అనుకుంటారా? చాలా మార్పు ఉంటుంది. ఎస్, బిలీవ్ మీ, ఇలా చేయడం వల్ల నిజంగా సహాయపడుతుంది, మీ కోపాన్ని అణిచివేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్, దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకోండి ఒక ఉత్తమ మార్గం. డీప్ బ్రీతింగ్ వల్ల మనసును దాని మీద లగ్నం చేయొచ్చు. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ మీ కోపం ఇట్టే మాయమవుతుంది. కొంత సమయం నిశ్శబ్దాన్ని పాటించండి, ఆలోచించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం మీ కోపానికి గల ప్రధాన కారణం ఏంటో కనుక్కోవాలి. దాన్ని పరిష్కరించుకోవడానికి కారణాలు కనుక్కోండి. మీరు కారణం తెలుసుకునే సమయంలో చాలా ప్రశాంతతను కలిగి ఉండాలి. అప్పుడు పూర్తి విషయాన్ని గ్రహించగలరు. అందుకు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నారు కాబట్టి దానికి సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీ భర్త యొక్క మురికి అల్మారాను చూసి మీకు కోపం వచ్చినప్పుడు అతనితో ఒకసారి సున్నితంగా మాట్లాడి శుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. లేదంటే మీరే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి, లేదా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైనవి. ఇది మానసిక భావోద్వేగాల నుండి బయటపడేయడానికి ఒక ఉత్తమ మార్గం. మీకు కోపం తెప్పించే అనేక సందర్భాల్లో మీరు మరింత సహనంతో ఉండటానికి, మీ భావోద్వేగాలు నియంత్రించడానికి సహాయపడతాయి. మీకు కోపం తెప్పించే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను అప్పుడే మర్చిపోవడం మంచిది. అదేవిధంగా మర్చిపోవడం, క్షమించడం, ఇది ప్రతి ఒక్కరిలో అంత సులభంగా జరిగే పని కాకపోయినా కొంత సమయం వేచి చూస్తూ తప్పకుండా మార్పు వస్తుంది. దీన్ని అభ్యాసం చేయడం వల్ల కోపాన్ని అణిచేయడానికి ఇదొక గొప్ప మార్గం. అనేక సందర్భాల్లో మనలోని నిరాశ కోపం రూపంలో బయటకొస్తుంది. దానికి మన కోపం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు, విక్టిమ్స్ అవుతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం ఒక మంచి మార్గం. అయితే మీ స్నేహితులు అర్థం చేసుకునేవారై, ట్రస్ట్ వర్తీ అయి ఉండాలి. మీ సమస్యలను మీ ఫ్రెండ్స్తో వ్యక్తపరచుకున్నప్పుడు మీకు కొంత మనశ్శాంతి కలుగుతుంది, మనసు తేలిక పడుతుంది. డాన్స్, మ్యూజిక్ వినడం, బయటకు వెళ్లడం, స్నేహితులతో కలవడం వంటివి మీరు కోపంగా ఉన్నప్పుడు చేయాల్సిన మరికొన్ని మార్గాలు. పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడటం, పాజిటివ్ గా ఉండడం తెలుసుకున్నప్పుడు జీవితం అందంగా ఉంటుంది. మీకు కొన్ని పాజిటివ్ వాక్యాలను రాసుకోవడం, చదవడం చేయాలి. ఇటువంటివి మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఒకవేళ మీ పార్ట్నర్ కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా

0: అంటే తిరిగి మనం పగ తీర్చుకోవాలి అని చూస్తే మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏవైనా అని వాళ్ళు తిరిగి వచ్చి క్షమాపణ చెబితే మనల్ని చేసిన పనికి మనం మళ్ళీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం మంచిది కాదు. ఎదుటి వాళ్ళని మోసం చేయడం వల్ల మన కోపం తగ్గదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏవైనా అంటే తిరిగి మీరు మళ్ళీ అదే చేస్తే మీకు మరొకసారి ప్రేమ కలగదు, అలానే కోపం మరింత పెరిగిపోతుంది, కానీ అసలు తగ్గదు అని గమనించండి. అయితే ఎలాగో బాధ పోదు కాబట్టి మీరు ఇతరులను బాధ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. సో ఎప్పుడు కూడా ఎవరిని తిరిగి ఏమీ అనకండి, అదే మంచిది. పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. పైగా దీనివల్ల మీరు శాంతంగా కూడా ఉండలేరు. ఒక్కోసారి ఇలా చేయడం వల్ల మీరు కూడా ఆనందంగా ఉండరు. ఏదో అప్పటి పూర్తికి ఏదో చేసేస్తారు, పగ తీర్చుకున్నాము అనుకుంటారు, కానీ ఆ పగ తీరదు, ఏమీ కాదు. మీరు గిల్ట్లోకి కూడా వెళ్తారు. పగ తీర్చుకోవడం వల్ల శాంతంగా ఉండలేరు, అదేవిధంగా ఆనందంగా కూడా ఉండలేరు అని తెలుసుకోండి. పగ తీర్చుకునే కంటే కూడా శాంతంగా ఉండడం, కాసేపు కావాలంటే మౌనంగా ఉండడం మంచిది. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు ఇతరులు కూడా ఆనందంగా ఉండొచ్చు, అలానే కోపం కూడా తగ్గిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కోపము చిరాకు పెరిగిపోతూ ఉన్నాయి. సహనం లేదు, పేషెన్స్ తగ్గిపోయింది. చిన్న మాటకు కూడా ఇరిటేట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటారు? జీవితంలో హ్యాపీనెస్ లేదా, అనుకున్నది దొరకట్లేదా, లేదా చేయి జారిపోయాయా, ఏదో కోల్పోయి ఉంటారు, అందుకే ఇంత కోపం. మీ లైఫ్లో ఏం కావాలి? ఒంటరితనం ఉందా, లోన్లీనెస్సా? ఇవన్నిటినీ ఫస్ట్ అడ్రస్ చేయండి. చికాకు చిరాకు కోపం తగ్గించుకోండి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ యాంగర్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ టుడే ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట కొత్త బంగారు లోకం. చిత్రానికి కృష్ణ చైతన్య, ఆదిత్య, సిద్ధార్థ్, క్రాంతి, శశికిరణ్ పాడిన పాట. శ్రీకాంత్ అడ్డాల గీతానికి మిక్కీజీ మేయర్ సంగీతం.

0: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో సమయం 6:55.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం మనం. ఇప్పుడు వినబోతున్న పాట నచ్చావులే చిత్రానికి గీతా మాదిరి గానం చేసిన పాట. భాస్కర్ భట్ల గీతానికి శేఖర్ చంద్ర సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. వార్తల్లోని వివరాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్యా పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

అలాగే గత కొన్నేళ్లుగా అస్సాంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3 కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్లకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య

ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి తెలిపారు. నేపాల్లోని మనాంగ్ జిల్లాలోని హెమ్లుంగ్ బేస్ క్యాంపుపై భారీగా హిమపాతం పడ్డంతో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 12 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలం నుండి 4 మృతదేహాలను వెలికితీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనుశర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయల విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు, మౌలిక సదుపాయాల వల్ల రవాణా, లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోక్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం న్యాయవాదుల సంక్షేమ నిధి. ప్రముఖ హైకోర్టు న్యాయవాది, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ఈరోజు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: రకరకాల ప్రొఫెషన్స్ సమాజంలో చూస్తుంటాము, డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, సైంటిస్ట్లని, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ అని. ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కూడా వారికి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకుందాము, అతనికి ఒక జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని, జీపీఎఫ్ అని, ప్రైవేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటాయి. అలా అడ్వకేట్ వృత్తి వాస్తవానికి గవర్నమెంట్ పక్షాన పనిచేసే అడ్వకేట్లు కాకుండా, మామూలుగా ఒక వ్యక్తి అడ్వకేట్గా మారిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీసే తనకు మొదలవుతుంది. ఇవాళ రేపటి కాలంలో

0: అడ్వకేట్గా నిలదొక్కుని తనకంటూ స్థిరమైన సంపాదన ఏర్పరచుకోవడానికి కొంత సమయంతో కూడుకున్న పని. అలాంటి అడ్వకేట్ విషయంలో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకుంటారా గవర్నమెంట్లో?
1: అవునండి, న్యాయవాదుల సంక్షేమ నిధి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది 1987లో ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చింది. ఈ న్యాయవాదుల సంక్షేమ నిధి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెయింటైన్ చేస్తుంది.
0: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఎవరి పర్యవేక్షణలో నిర్వహిస్తారు?
1: అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఈజ్ మెయింటైన్డ్ బై అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ. అడ్వకేట్ వెల్ఫేర్ కమిటీ ఈజ్ హెడెడ్ బై చైర్మన్ బార్ కౌన్సిల్ అండి. అందులో ఇంక్లూడింగ్ చైర్మన్ 4 మెంబర్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. చైర్మన్ ఏమో హెడ్ ఆఫ్ ది కమిటీ, అదర్ 3 మెంబర్స్లో ఒక ట్రెజరర్గా ఉంటారు. ఆ తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్గా అడ్వకేట్ జనరల్ ఆఫ్ హైకోర్ట్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ హైకోర్ట్, లా సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు.
0: ఒక విధంగా చెప్పాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పర్యవేక్షణలో ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ని కూడా పర్యవేక్షణలో భాగంగా పెట్టుకుని ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ని నిర్వహిస్తారు.
1: ఎస్, అవునండి.
0: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ వల్ల ఏ ఏ రకాలైన ఉపయోగాలు అడ్వకేట్స్ ఉన్నాయంటారు?
1: అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ముఖ్యంగా అండి 1987లో తీసుకురావడం జరిగింది. న్యాయవాదులు మరియు వారి గుమస్తాల సంక్షేమ నిధి. ఇది అడ్వకేట్ క్లర్క్ సంబంధించి కూడా ఈ యాక్ట్ ప్రకారంగా ఈ వెల్ఫేర్ ఫండ్ కమిటీ మానిటరింగ్ చేస్తుంది.
0: మనం సాధారణంగా గమనిస్తుంటాము, ఒక సీనియర్ అడ్వకేట్స్ దగ్గర జీవితకాలం క్లర్క్ గా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
1: అవును,
0: అంటే అడ్వకేట్ తన బేసిక్ డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత వాటిని ఫైలింగ్, ఆర్డర్స్ తీసుకురావడము, ఆ కమ్యూనికేషన్ అంతా కూడా క్లర్క్ చూసుకుంటుంటారు,
1: క్లర్క్ చేస్తూ ఉంటారు.
0: కాబట్టి వాళ్ళని కూడా ఈ ఫండ్లో ఒక భాగంగా చేశారు.
1: చేసినాం. వాళ్ళు కూడా అడ్వకేట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకోవడానికి ఈ యాక్ట్లో వారికి కూడా వెల్ఫేర్ ఇవ్వడానికి డిసైడ్ చేసినాం.
0: సో ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని నిర్వహించేటప్పుడు న్యాయవాద వృత్తిలో ఉండే ఈ అడ్వకేట్స్కి ఏ ఏ విధంగా సహాయం అందుతుంది, ఏ ఏ సందర్భాల్లో ఈ ఫండ్ని వినియోగిస్తారు?
1: ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమ నిధికి రావాల్సినటువంటి అమౌంట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ ద్వారా అమౌంట్ వస్తుందండి. ప్రతి న్యాయవాది తనకొచ్చిన కేసు ఒక వకాలత్ పైన, మెమో ఆఫ్ అపీరెన్స్ పైన, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ డిసైడ్ చేసిన వెల్ఫేర్ టికెట్ అఫిక్స్ చేస్తే ఆ డబ్బుతోని ఈ నిధి నడుస్తుంది. మరి ఈ నిధిలో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో జమైనటువంటి అమౌంట్తోని అడ్వకేట్స్కు మరి వారి క్లర్క్స్కు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తాము. ఒక స్టాంప్ 100 రూపీస్ పెట్టింది అనుకోండి, 86 రూపీస్ ఏమో అడ్వకేట్స్ నిధికి వస్తుంది, క్లర్క్స్ నిధికి 14 రూపీస్ పోతుంది.
0: ఏ ఏ సందర్భాల్లో వీటిని వినియోగిస్తారు?
1: ముఖ్యంగా అడ్వకేట్స్కు అందించేది డెత్ బెనిఫిట్ 1, 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, 3 లైబ్రరీ లోన్స్, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఒక స్పెషల్ ఫండ్గా ఇండిజెంట్ ఫండ్ కింద కూడా వారికి డబ్బిస్తాం. మెయిన్ ఈ 4 రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఈ టికెట్ ద్వారా వచ్చిన ఆదాయంతో అడ్వకేట్స్కి ఇస్తామండి.
0: వీరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు, అది ఏ రకంగా ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు?
1: ప్రస్తుతానికి ఇప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ 250 రూపీస్ ఉంది. ఈ 250 రూపీస్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ అమౌంట్ ప్రోగ్ అయిన తర్వాత 6 అక్టోబర్ 2025 నుంచి వారికి డెత్ బెనిఫిట్ 10 లాక్స్ ఇంక్రీజ్ చేసినాము. ప్రస్తుతం 6 అక్టోబర్ 2025 వరకు 6 లాక్స్ ఉంది. అంటే అడ్వకేట్ చనిపోతే వారి స్పౌస్ కానీ ఇతర నామినీస్ కానీ చనిపోయిన తర్వాత వితిన్ 1 మంత్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ డెత్ బెనిఫిట్ ఇస్తాము. 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఒక అడ్వకేట్ దీర్ఘకాలిక వ్యాధి కానీ హాస్పిటలైజ్ అయితే కూడా వారికి ఇంతకుముందు 60,000 ఉండే ఇప్పుడు 1 ల్యాక్ పెంచినాము. 1 ల్యాక్ ఇన్ లైఫ్ టైం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. హాస్పిటలైజ్ అయితే వాళ్ళు హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే, క్రానిక్ డిజీజెస్ ఉన్నాయనుకోండి మొత్తం 90% 1 ల్యాక్లో 90,000 ఇచ్చేస్తాము. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నిర్ణయం చేసి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే వారికి 40,000, 50,000, 30,000 అట్లా

0: ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్లో రోల్స్ పైన 55,000 మెంబర్స్ అడ్వకేట్స్ ఉన్నారు. అందులో కేవలము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 23,000 మెంబర్స్ ఉంటారు. ఈ 23,000 మెంబర్స్కే ఈ బెనిఫిట్స్ ఉంటాయి.
1: అంటే కేవలం బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా రిజిస్టర్ చేయడంతో పాటు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్తో కూడా మెంబర్షిప్
0: తీసుకోవాలి.
1: ఈ మెంబర్షిప్ కోసం ఏదైనా ఫీజు చెల్లించాల్సి ఉంటుందా?
0: 3,100 రూపీస్ ఉందండి ఈ మెంబర్షిప్ గురించి.
1: వన్ టైం
0: ఒక్కసారి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అడ్వకేట్ ఒక బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ధృవీకరణ పత్రం, ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వారు నామినీ పేరు రాసి ఫామ్ ఫిల్అప్ చేసి 3,100 రూపీస్ కడితే వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కింద మెంబర్షిప్ ఇస్తాము. వారికి ఓన్లీ 35 ఇయర్స్ ఏజ్ వరకే రిస్ట్రిక్షన్ ఉంది. 35 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్ కావడానికి ప్రొహిబిషన్ పెట్టినాం.
1: అవకాశం లేదు. అంటే మామూలుగా ఒక వ్యక్తి డిగ్రీ చేసి లా చదివేసరికల్లా 21 to 25 ఇయర్స్ లోపల అవుతుంది. ఏ రోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ 35 ఏళ్ల లోపు వాళ్ళు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంది. అలా అవకాశం ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, డెత్ బెనిఫిట్ కానీ,
0: లైబ్రరీ లోన్ కానీ.
1: లైబ్రరీ లోన్ అంటే గుర్తొచ్చింది అడ్వకేట్ గారు, చాలా మంది మనం ఒక అడ్వకేట్ అనగానే ఒక రూమ్లో వరుసగా ఎన్నో పుస్తకాలు, కంపెండియమ్స్ అన్నీ కనబడుతుంటాయి. కొత్తగా న్యాయవాది వృత్తిలో మొదలైన వాళ్ళకి బుక్స్ కానీ, ఈ ప్రస్తుతం ఉండే డిజిటల్ టెక్నాలజీలో సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ రకంగా ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సహాయం పొందొచ్చంట?
0: జూనియర్ అడ్వకేట్స్కు ముఖ్యంగా వారికి వృత్తిలో స్థిరపడడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ లైబ్రరీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 7 ఇయర్స్ లోపల ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ఈ లైబ్రరీ లోన్ ఎంటైటిల్మెంట్ ఉంది. 10,000 రూపీస్ లోన్ ఇస్తాము. అదేవిధంగా 10,000 వారికి జూనియర్ అడ్వకేట్స్ వారి చేతికి ఇవ్వకుండా లా బుక్ హౌజెస్తోని మేము మాట్లాడి కోటేషన్ ఇచ్చి వారికి కావాల్సినటువంటి బుక్స్ ఏవైతే అవసరం ఉన్నాయో, మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ అండి, సిపిసి, సిఆర్పిసి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ముఖ్యమైన పుస్తకాలు కొటేషన్ తీసుకొస్తే వారితో మాట్లాడి 10,000 లోన్, 16,000 రూపీస్ వర్త్, దాదాపు ఒక 60% డిస్కౌంట్తో బుక్స్ మాత్రమే అందజేస్తాం, వారికి డబ్బులు ఇవ్వం.
1: ఏదైతే లైబ్రరీ లోన్ అని నిర్దేశించామో అది లైబ్రరీ పర్పస్కే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో.
0: అంతే.
1: అది లోన్ కింద తీసుకుంటారా లేదంటే అసిస్టెన్స్ ఇస్తారా?
0: లోన్ కింద తీసుకుంటాం. అది అడ్వకేట్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇద్దరు సీనియర్ అడ్వకేట్ సంతకాలు పెట్టి సబ్మిట్ చేస్తే వారికి లోన్ గ్రాంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 500 రూపీస్ అట్లా కట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్.
1: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నిర్వహణలో ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని ఎలా పరిష్కరిస్తారు?
0: సాధారణంగా ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీయే ప్రతి సమస్యను మానిటర్ చేస్తుందండి. ఈ అమౌంట్కి సంబంధించి ప్రతి పైసా అకౌంటబిలిటీ ఉంటుంది. 99% ఇక్కడ ఇబ్బందులు అనేటివి ఉండవు. ఏమైనా ఇబ్బంది వస్తే కూడా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ హెడెడ్ బై చైర్మన్, రిజిస్ట్రార్ జనరల్, అడ్వకేట్ జనరల్, మేమందరం కూర్చొని మేము పరిష్కరించుకుంటాం.
1: అనంతసేన్ రెడ్డి గారు, మన భారతదేశంలో ఈ న్యాయవాదులు విస్తృతంగా అంటే చాలా దూర పార ప్రాంతాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీసే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ బెనిఫిట్ పొందాలంటే మీరు అన్నట్టు డెత్ అవ్వడం కానీ లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఇల్ హెల్త్ వల్ల కానీ, అలాగే ఇండిజెంట్ పర్సన్స్ అన్నారు కదా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు, వీళ్ళు అప్రోచ్ కావాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి?
0: సెక్రటరీ తెలంగాణ బార్ కౌన్సిల్ అండి. వారికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో వారు రిజిస్టర్ పోస్ట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వారు బిల్స్ అన్ని పెట్టి పంపిస్తే ఇమీడియట్గా సెక్రటరీతో కాంటాక్ట్లో ఉంటే ఫామ్స్ ఫిల్అప్ చేసి పంపిస్తే వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అప్రూవ్ చేసిన తర్వాత డైరెక్ట్ చెక్ రాసి వాళ్ళ పోస్టల్ అడ్రస్కు పంపిస్తాం.
1: వాళ్ళ అప్లికేషన్తో పాటు ఆ సదరు ఎక్కడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ ఉండే బార్ కౌన్సిల్ ద్వారా ఏమైనా రికమెండేషన్ లెటర్ లాంటివి
0: కంపల్సరీ కావాలి. బార్ అసోసియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అడ్వకేట్ డెత్ అయిపోయింది అనుకోండి, అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో వారి రికమెండేషన్ లెటర్ ఒకటి, నంబర్ వన్. నంబర్ టూ, డెత్ సర్టిఫికెట్, తర్వాత నామినీ ఫోటోస్ పెట్టి నామినీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి

0: చేసి సెక్రటరీ బార్ కౌన్సిల్ మా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సబ్మిట్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్కు మీటింగ్లోకి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 3 మంత్స్లో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు డిసైడ్ చేసేసి చెక్స్ రెడీ చేసేసి అన్ని సక్రమంగా ఉన్నాయంటే గ్రాంట్ చేసేసి చెక్స్ సంతకం పెట్టి వారి పోస్టల్ అడ్రస్కు పంపిస్తాం.
1: సరే, ఇదే విధంగా ఆ 14% ఉండే ఫండ్ని ఇలాంటి సందర్భాలకే అడ్వకేట్ క్లర్కులకు కూడా అందజేస్తారు?
0: సేమ్, వారికి కూడా డెత్ బెనిఫిట్ ఉంటుంది, వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, వారికి కావలసిన ఇంకా లైబ్రరీలో లోన్స్ అటువంటివి ఏమి ఉండవు. ఈ 2 మాత్రమే, డెత్ బెనిఫిట్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్.
1: అడ్వకేట్ క్లర్క్లకి, వాళ్ళకి ఇప్పుడు మనం అడ్వకేట్స్కి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి ఒక రికమెండేషన్ లెటరు అంటే సర్టిఫైయింగ్ ద థింగ్స్ అని అన్నాం కదా, ఈ అడ్వకేట్ క్లర్క్లకి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ అంటూ ఉంటుందా?
0: అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ ఒక వింగ్ సెపరేట్గా బార్ కౌన్సిల్లో మేము మెయింటైన్ చేస్తామండి. దానికి ఒక సెక్రటరీ ఉంటాడు, దానికి ఒక సెపరేట్ ఆఫీస్ ఉంటుంది. హైకోర్టు అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అడ్వకేట్స్ తరఫున బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎట్లా ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ కమిటీని మేము మానిటర్ చేస్తాము. వాళ్ళ కమిటీలో కూడా ఈ అసోసియేషన్స్ నుంచి ఒక 3 సభ్యులు ఉంటారు, సెపరేట్ కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వారి నిధికి సెపరేట్ ఒక కమిటీ ఉంటుంది, మా నిధికి ఒక సెపరేట్ కమిటీ.
1: క్లర్క్స్ ఫండ్కి ఎవరెవరు ఉంటారు?
0: క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్కి 3 అసోసియేషన్ వాళ్ళు. హైకోర్టు క్లర్క్స్ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తి ఉంటాడు, జిల్లాల నుంచి ఒక 2 వ్యక్తులు ఉంటారు. చైర్మన్ అగైన్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఇస్ ది హెడ్ ఆఫ్ దట్ కమిటీ ఆల్సో. మేము 4 బార్ కౌన్సిల్ మెంబర్స్ అందులో ఉండము. అందులో ఆ క్లర్క్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈజ్ ద ట్రెజరర్ ఫర్ దట్ కమిటీ.
1: మండల్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ దగ్గర ఉండే క్లర్కులు కూడా ఈ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావచ్చు?
0: రిజిస్టర్ కావచ్చు.
1: ఇలా అడ్వకేట్స్ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావాలంటే క్రైటీరియా ఏంటి?
0: అడ్వకేట్ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావాలంటే ఫస్ట్ ఒక బార్ అసోసియేషన్ ఉన్నది అనుకోండి, అక్కడ 3, 4, 5 క్లర్క్స్ ఉన్నా కానీ, 10 క్లర్క్స్ ఉన్నా కానీ, ఫస్ట్ వాళ్ళు అక్కడ సంబంధిత డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లాలో అయితే వాళ్ళు క్లర్క్ పనిచేస్తున్నారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి వారికి అడ్వకేట్స్ అప్లికేషన్స్ మీద ఎండార్స్ చేస్తే డిస్ట్రిక్ట్ జడ్జ్ వారికి ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఆ ఐడెంటిటీ కార్డ్స్ ప్లస్ అక్కడ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆ మెంబర్స్ వాళ్ళు ఇక్కడ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ గారు తెలంగాణ బార్ కౌన్సిల్లో ఉంటారు, వారి దగ్గర అప్లికేషన్ పెడితే వారికి రికగ్నిషన్ వచ్చేస్తారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంతసేన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఇది మన చట్టం న్యాయవాదుల సంక్షేమ నిధి ప్రముఖ హైకోర్టు న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ముందుగా మీరు విన్న ఆ పాట చూడాలని ఉంది. చిత్రంలోనిది కవితా కృష్ణమూర్తి గానం చేశారు, శంకర్ మహాదేవన్తో కలిసి చంద్రబోస్ గీతం, మణిశర్మ సంగీతం. ఇప్పుడు వినబోతున్న పాట కంచే చిత్రం నుండి పాటని వినబోతున్నారు అభయ్ జోధ్పూర్కర్, శ్రేయ ఘోషల్ గానం చేశారు. సిరివెన్నెల గీతానికి చిరంతన్ భట్ సంగీతం.

0: గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట జనితా గాంధీ తమన్ గానం చేశారు. చిత్రం కిక్ 2 వరకు పలయాదగిరి గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట లోఫర్. చిత్రంలో యాజ్ ఇన్ నేజర్ ప్రణవి గానం చేశారు. భాస్కర్ భట్ల గీతానికి సునీల్ కశ్యప్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పాటతో ప్రయాణంలో చివరిగా ఇప్పుడు వినబోతున్న పాట మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. ఈ చిత్రానికి హరిచరణ్ గానం చేశారు. సాహితీ గీతానికి గోపిసుందర్ సంగీతం.

పాటతో ప్రయాణం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జనరేట్ చేసిన 92,88,180 ఎస్ఐఆర్ నోటీసులలో 87,85,739 మందికి జారీ చేసినట్లు, అందులో 58,97,432 ఓటర్ల విచారణ ప్రక్రియ పూర్తయినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఆసియా క్రీడల మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజతం సాధించిన ఈషాసింగ్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమె పోరాట స్ఫూర్తి ఆదర్శమని, భవిష్యత్లో దేశ రాష్ట్ర కీర్తిని మరిన్ని విజయాలతో చాటాలని ఆకాంక్షించారు. ఒడిశా మైనింగ్, బెంగాల్ వ్యాపార సామర్థ్యాలతో తూర్పు భారతదేశాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. బీసీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ 60 కోట్లతో కాటమయ్య రక్షణ కవచాలు, 450 కోట్లతో విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం ప్రారంభిస్తామని, ఓవర్సీస్ స్కాలర్షిప్ గడువు 15 వరకు పెంచామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఉమ్మడి జిల్లాల నేతలకు ఓటర్ల నమోదు, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎఫ్టీసీ కార్యాలయంలో బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 ఇన్ఫ్లుయెన్సర్ సమావేశం జరిగింది. తెలంగాణ సంస్కృతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మక డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములు కావాలని ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు అధికారులు సూచించారు. దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి సెప్టెంబర్ 26 అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఢిల్లీలో 10 కోట్ల విలువైన 6.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 11 మందిని జీఆర్ఐ అరెస్ట్ చేసింది. ఈ ముఠా 9 నెలల్లో 475 కోట్ల విలువైన 318 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహం, ఓటర్ల నమోదు ప్రక్రియపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:05. మస్తీ మజా మీరిప్పుడు వింటారు. ఎక్కడెక్కడో జరిగే వింతలు విశేష వార్తల సమాహారం మస్తీ మజా.

నిరంతర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. హోటల్స్లో రోబోలతో ఫుడ్ సర్వ్ చేయించటం మనకు తెలుసు. షాపింగ్ మాల్స్ ముందు వెల్కమ్ చెప్పే రోబోలు తెలుసు. ఇంతకు ముందు ఒకసారి మన మస్తి మజాలోనే చెప్పుకున్నాం, మంత్రాలు చదివే హ్యూమనాయిడ్ రోబో గురించి. కానీ ఇప్పుడు అంతకు మించి ఒక్కసారి రోబో సినిమాలో రివైండ్ చేసుకోండి. ఏ సీన్ నాగమణి అంటారా? అదేనండి, రజనీకాంత్ రోబోతో ఫైట్ చేసే సీన్. అది రీల్లో అయితే, ఇప్పుడు మనం రియల్గా మనిషికి రోబోకి జరిగిన ఫైట్ గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మస్తి మజా వింటున్నారు. ఏంటి ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసేస్తున్నారా? అదేంటో త్వరగా చెప్పు నాగమణి అంటారా? అసలు విషయం ఏంటంటే, రోబోటిక్స్ అనే సంస్థ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక పోరుని కండక్ట్ చేసింది. అదేంటి అంటే, 6 అడుగుల ఎత్తున్న రోబోతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన ఫ్రాంకీ లాపెన్నాకి మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించారు. ప్రపంచంలోనే మనిషికి రోబోకి జరిగిన తొలి పోరాటం ఇదేనట. అయితే రోబోని రిమోట్ సహాయంతో ఆపరేట్ చేశారు ఆ సంస్థ వారు. రోబోల్ని నియంత్రిస్తూ మనుషులతో పోటీ పడేలా కూడా చెయ్యొచ్చు అని తెలియజేయటానికే ఈ పోటీ నిర్వహించారట ఆర్ఈకే అనే సంస్థ. సో మరి విషయమైతే అదండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మస్తి మజా వింటున్నారు. కొంతమంది విషయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ లక్ అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి వాళ్లు తారసపడ్డప్పుడు వీడు నక్కతోక తొక్కాడ్రా అంటూ ఉంటాం. అచ్చం అలాగే మనం చెప్పుకోబోయే స్టోరీలో రోజుకి 500 రూపాయలకి పొద్దంతా కష్టపడే ఒక రోజువారీ కూలీని అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. గంటలోనే అతని ఫేట్ మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? మరి ఏం జరిగిందో మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. దీని గురించి ఈ పాట తర్వాత నేను మీకు చెప్పేస్తాను.

0: సినీ దిగ్దర్శకుల జీవన గమనం, సంగీత సామ్రాట్టుల సాగరం.
1: సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణున కలకలం, చంద్రోదయాలు.
0: చిత్రకథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మస్తే మజా వింటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే, వెస్ట్ బెంగాల్కి చెందిన మధు సింగ్ పొట్టకూటి కోసం పంజాబ్లో బంగాకి వచ్చాడు. ఈ నెల 19న కూలిపని ముగించుకుని పక్కనున్న టీ కొట్లో టీ తాగి ఆ పక్కనే ఉన్న లాటరీ షాప్లో ఒక టికెట్ని కొన్నాడు. ఇంకేముంది, టికెట్ కొన్న గంటకే 3 కోట్ల జాక్పాట్ తగిలింది. మధు నోటి వెంట మాటలేదు. కళ నిజమా అన్న ఆనందంలో ఆశ్చర్యపోవడం అతను వంతైంది. మరి ఈ డబ్బుతో ఏం చేస్తావు అని అడిగితే, మంచి ఇల్లు కొనుక్కుని కొడుక్కి గ్యారేజ్ పెట్టించి ఇంకొంచెం డబ్బుని గ్రామానికి ఖర్చు పెడతాను అనేసరికి అక్కడున్న వారంతా ప్రశంసల వర్షం కురిపించారు. చూసారా, లక్కున్నోడు అడుగుపెట్టిన చోటికే అదృష్టం వస్తుంది అంటే ఇదేనేమో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:30. ఏకచిత్ర గీతాలు. నేటి ఏకచిత్ర గీతాల్లో 2000 సంవత్సరంలో విడుదలైన నువ్వే కావాలి చిత్రం నుండి పాటల్ని వింటారు. సంగీతం కోటి.

నేటి ఏకచిత్ర గీతాల్లో నువ్వే కావాలి చిత్రం నుండి పాటలు వింటున్నారు సంగీతం కోటి. మలయాళ చిత్రం నిరం సినిమా చూసి ఆ సినిమా బాగా నచ్చటంతో దీన్ని ఎలాగైనా సరే తెలుగులో చిత్రీకరించాలని స్రవంతి కిషోర్ గారు నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పటి నుండో రామోజీరావు గారు స్రవంతి కిషోర్ గారు ఇద్దరూ ప్రొడ్యూసర్లుగా ఒక మూవీ చేద్దాం అనుకున్నారట. ఆ మాట గుర్తొచ్చి కె విజయభాస్కర్ గారికి తన ఆలోచన చెప్తే సరే చేద్దాం అన్నారు. మరి ఆ తర్వాత ఈ సినిమా ఎలా పట్టాలి, దీని గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నేటి ఏకచిత్ర గీతాల్లో 2000 సంవత్సరంలో విడుదలైన నువ్వే కావాలి చిత్రం నుండి పాటలు వింటున్నారు సంగీతం కోటి. మరి అలా సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాక ఏం జరిగిందంటే, మలయాళ మూవీ నిరంని విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రవికిషోర్లు కలిసి కూర్చుని చూసి స్క్రిప్ట్ రెడీ చేసేసుకున్నారట. అయితే కథ మలయాళ సినిమా నుండి తీసుకున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే మరి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలి కదా. దానికి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ అయితే చేసేశారు. మరి ఫైనల్గా హీరో హీరోయిన్లని ఎవరిని తీసుకోవాలి అని రకరకాల ఆలోచనలు అయితే స్టార్ట్ చేశారు. చివరికి తరుణ్ రిచా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. మరి అది ఎలా వెళ్ళిందో మాట్లాడుకుందాం పాట తర్వాత.

నేటి ఏకచిత్ర గీతాల్లో 2000 సంవత్సరంలో విడుదలైన నువ్వే కావాలి చిత్రం నుండి పాటలను వింటున్నాం. తక్కువ బడ్జెట్లో సినిమా చేయాలని అప్పుడే కొత్తగా హీరోలుగా వస్తున్న మహేష్ బాబు గారిని సంప్రదిస్తే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో రెస్పాండ్ అవ్వడానికే 2 నెలల సమయం పట్టిందట. సరే అని చెప్పి సుమంత్ గారిని అడిగితే ఆయన కూడా అప్పుడు పెళ్లి సంబంధం ఇలా కొన్ని సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న టైంలో నో చెప్పారు. మరి నో చెప్పడంతో ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి అని ఆలోచించి బాలనటుడిగా మనందరికీ తెలిసినటువంటి తరుణ్నే హీరోగా చేయాలని తరుణ్ ఫ్యామిలీ అప్పటికే చూస్తుండటంతో ఒక బిజినెస్ యాడ్లో తరుణ్ణి చూసి హీరోగా పనికొస్తాడు, ఈ సినిమాకి సరిగ్గా సరిపోతాడని ఓకే చేసుకున్నారు. హీరోయిన్ విషయానికి వస్తే ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు నచ్చక ఆ ఫొటోస్ పక్కన పడేసిన ఆ ఫొటోస్నే మళ్ళీ తీసి అందులో నుండి రీచాని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక రెండో హీరోగా సింగర్ రామకృష్ణ గారి కొడుకు సాయి కిరణ్ని తీసుకున్నారట. అలా హీరో హీరోయిన్ ఫైనల్ అవటంతో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేసుకోవడం, కంప్లీట్ చేసేసుకోవడం, హిట్ టాక్ తెచ్చేసుకోవడం కూడా అంతా అలా అలా చకచక జరిగిపోయిందనమాట. మరి ఈ సినిమా గురించి మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

నేటి ఏక చిత్ర గీతాల్లో 2000 సంవత్సరంలో విడుదల నువ్వే కావాలి చిత్రం నుండి పాటలు వింటున్నారు. కొత్త హీరో హీరోయిన్ మరి నటించారు ఈ సినిమాలో. ఇది ఎలా ఆడుతుందో లేదో అని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే ముందుకు రాలేదట. చాలా తక్కువ థియేటర్స్లోనే ఈ సినిమాని ముందైతే రిలీజ్ చేశారు. కానీ 2వ రోజుకి ఈ సినిమాని చూసిన చాలా మంది ప్రేక్షకుల నోటి వెంట సినిమా చాలా బాగుంది అనే టాక్ రావడంతో అప్పుడు థియేటర్స్ పెరిగాయట. ఇక మరి ఈ సినిమా అందరి అంచనాల్ని దాటేసింది. ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే కోటి గారి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఆయన ఏ సినిమా చేసినా కూడా మ్యూజికల్గా కూడా హిట్టే. మరి ఈ సినిమాలో కూడా ప్రతి పాట బాగుంటుంది.

ఏకచిత్ర గీతాలు వింటున్నారు. నేటి ఏకచిత్ర గీతాల్లో 2000 సంవత్సరంలో విడుదలైన నువ్వే కావాలి చిత్రం నుండి పాటలను వింటున్నారు. సంగీతం కోటి. ఈ నువ్వే కావాలి సినిమా హిందీలో తుజే మేరీ కసమ్ అనే పేరుతో రీమేక్ అయింది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మరి ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, సునీల్గా సునీలే నటించారు, తరుణ్ ఫ్రెండ్ క్యారెక్టర్లో. ఇంకా ఎంఎస్ నారాయణ గారు ఈ సినిమాలో లెక్చరర్గా మనకు కనిపిస్తారు. అలాగే గిరిబాబు గారు తరుణ్ తండ్రి పాత్రలో, ఇంకా చలపతిరావు గారు కోవేసరళ లైల ఒక స్పెషల్ పాటలో, శంకర్ మేల్కోటె అన్నపూర్ణ, ఇలా మరి చాలామంది నటీనటులు అయితే ఈ సినిమాలో ఉన్నారు. అయితే కామెడీ పరంగా ఇటు ఫ్యామిలీ పరంగా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా మెప్పించిందనే చెప్పాలి.

0: మీరింతవరకు ఏకచిత్ర గీతాల్లో నువ్వే కావాలి చిత్రం నుండి పాటలను విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:05. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట వేటూరి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఇప్పుడు వినబోతున్న పాట స్టువర్టపురం పోలీస్ స్టేషన్ చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.

0: సినీ గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెక్లాక్లో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: అది యుగుల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కోపతాపాలు కొంటెమాటలు చిరు తగవులకు కారణమైనప్పటికీ మళ్లీ ఆ మాటలతోనే ఆ గొడవ పరిష్కరింపబడుతుంది. కాని ఇక్కడ కథానాయిక ఆ మాటలకు కూడా తావివ్వకుండా, కథానాయకుడిని తన దరికి రానివ్వకుండా తీయని విరహవేదనకు గురిచేస్తోంది. ఆ వేదనలో ఉన్న కథానాయకుడు ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నాడు. రాత్రంతా చలిలో వణికి రెప్పవేయకుండా గడిపి బరువెక్కిన కళ్లతో తన చిరుబాధను ఇలా వ్యక్తపరుస్తున్నాడు. 1973లో విడుదలైన ప్రేమపక్షులు చిత్రం కోసం కేజే యేసుదాసు పాడిన గీతం. రచన ఉషశ్రీ, సంగీతం గుడిమెట్ల అశ్వత్థామ.

తలవంచని మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ సాగిపోయే ఈ గీతం నిండు సంసారం చిత్రంలోనిది. ఎదుగుతూ బ్రతకడం, స్వంత కాళ్ల మీద నిలవడం, ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయనుకోకుండా ఆశావాదంతో ముందుకు సాగడమే జీవితం. ఒక్కోసారి సూటిగా వెళ్లడం కూడా ప్రమాదకరమనే సున్నితమైన హెచ్చరిక కూడా కనిపిస్తుంది ఈ గీతంలో. లక్ష్య సాధన సులభమైంది కాదని, వైకుంఠపాలిలో నిచ్చెన లెక్కగానే సరిపోదని, పక్కనే ఉన్న పాముల్ని కూడా గమనించాలని, విషమ పరిస్థితులలో చెదరని గుండెధైర్యంతో సాగిపోవాలని చెప్పే ప్రబోధాత్మక గీతం. గానం ఘంటసాల, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం మాస్టర్ వేణు.

వనవిహారం చేస్తూ చెలికత్తెలతో దాగుడుమూతలాడుతోంది శశిరేఖ. తనవంతు వచ్చి కళ్లకు గంతలు కట్టుకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. చివరకు ఒకరు పట్టుబడ్డారు. ఎవరా అని గంతలు విప్పిచూడగా అతగాడు తన మదిని దోచుకున్న ప్రియతముడు, అర్జున కుమారుడు, అభిమన్యుడు. చెప్పకుండానే అక్కడికి వచ్చిన అతన్ని చూసి పులకించిన మదితో మధురమైన మాటలు పలుకుతుంది. ఉప్పొంగిన మనసుతో మోముపై చిరునవ్వులు చిందిస్తుంది. అప్పుడు ఆ చిరుమందహాసం ఎవరికోసమని అభిమన్యుడు అడగగా చెలికాడి చెలిమికోసమని బదులిస్తుంది శశిరేఖ. మహాభారతంలోని విరాటపర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం నర్తనశాల. గానం ఘంటశాల పీసుశీల, రచన శ్రీశ్రీ, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

చల్లని సాయంత్రం వేళ ప్రియురాలిని కలవమని ప్రియుడిమది తొందర పెడుతోందట. రోజూ కలుసుకుంటున్నప్పటికీ ప్రతిరోజూ కొత్తగానే అనిపిస్తోందట. కలుసుకున్న క్షణాలు అరక్షణాల్లో గడిచిపోతున్నాయట. కరిమొబ్బులు చల్లని పందిరివేయగా, విరులు విప్పారి చూడగా, పిల్లతెమ్మెరలు గుసగుసలాడగా, దూరవలపు దారులలో ప్రణయభావలహరులలో తేలియాడుతూ ఓ ప్రేమికుల జంట ఇలా పాడుకుంటోంది. గుడిగంటలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన యుగలగీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఘంటసాల.

0: నందుకు.
1: మనోరథం నెరవేర్చమని మనోహరిని వేడుకుంటున్నాడు మరుడు. చెలిచింత చేరి ఊరించి లాలించి మురిపించి ఆనందతీరాలకు చేరుకుందామని తపించిపోసాగాడు. ఆ కలువకాంత ఈ వలపుల రేడుని చేరి తారలతో కలిసి నీలాకాశంలో విహరిస్తోందట. మధురమైన కోరికలు చెలరేగిపోగా పెనవేసుకున్న మల్లెతీగలాంటి ఆమె మనసులో మమతలు ఊయలలుగాయట. ఎన్టీఆర్ అంజలీదేవి జంటగా నటించగా, తాపీ చాణక్య దర్శకత్వంలో 1964 విడుదలైన చిత్రం వారసత్వం స్వీయ సంగీత సారథ్యంలో పి. సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన ఆరుద్ర.

కనులలోని కలలు కమనీయ కావ్యాలై ఉప్పొంగగా, నుదుటిపైని కురులు తీయని కోరికలై ఊరింపగా, చెలికాడు చెలిచెంత చేరగాని గిలిగింతగా తోచినదట. చిరునవ్వులొలుకుతూ సిగ్గుపడుతున్న తన చెలిని చూస్తూ వనమంతా పరుచుకున్న వెన్నెలను ఆస్వాదిస్తూ ఇరుహృదయాలు ఇలా పాడుకుంటున్నాయి. అగ్గిపిడుగు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన యుగలగీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

వెలసిన నవలోకపు నీలిమేఘమాలికలపై తొలిప్రేమే ప్రాణంగా పయనిస్తూ సుదూరతీరాలకు సాగిపోతూ వలపుసీమలో ఆగుదామనుకుంటున్నారు ఆ ప్రేమికులు. విరిధన్వుడిచే విడవబడిన పారి

జాత విరివరుసల పానుపుపై ప్రణయభావాల తేలి రమణీయ రసదారులకు స్వాగతం పలుకుదామనుకుంటున్నారు. మురిపాలు ఫలించి హృదయాలు విడలేని విడిపోని లోకాలను చూసొద్దామని పాడుకుంటున్నారు. వీరాభిమన్యు చిత్రం కోసం కాంచనమాల, శోభన్ బాబు అభినయించిన ఈ గీతాన్ని ఆలపించినవారు ఘంటసాల పీసుశీల. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

నాయికను చిలకగా సంబోధిస్తూ పంటచేలలో నాయకుడు పాడుతున్న పాట ఇది. తన కనుచూపుల్లో రెపరెపలాడే రాచిలుకను ఉద్దేశించి దగ్గరకు రమ్మని పిలిచాడు నాయకుడు. అది అర్థం చేసుకున్న నాయిక పలుకులు నునుసిగ్గుతొనకగా తన బంగారు పంజరం కొమ్మల్లో ఉందని రానని అంటుంది. దానికి నాయకుడు తన గుండెల్లో దాచుకుంటాను రమ్మంటాడు. చిరునవ్వుల తెల్లదనాన్ని పారిజాతాలతోనూ లేత సిగ్గుల ఎరుపుదనాన్ని దానిమ్మలతోనూ పోల్చుతూ సాగిపోతుంది యుగలగీతం. కలిసొచ్చిన అదృష్టం

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్ళిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం

ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టు సారథ్యంలో 1973లో ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

కనుబొమలు, బుంగమూతి, ఓరచూపులు అలకతాలుకు అభినయాలు. అందాన్ని ఇనుమడింపజేసే అలంకారాలు, బంధాన్ని బలపరిచే భావప్రకటనలు. సిగ్గులలికే బుగ్గలోని నిగ్గును చిటికేసి గిల్లితేనే అందమని, ఈడుజోడుగా పెళ్లి చేసుకుని హాయిగా సాగే జీవనమే కలకాలం నిలిచిపోయే బంధమని, గోదావరి గట్టున చెట్టపట్టాలేసుకుంటూ ఓ కొంటెతలుపుల కోణంగి తన మావను ఆటపట్టిస్తూ పాడిన ఈ పాట మూగమనసులు చిత్రంలోనిది. గానం జమునారాణి, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10:55. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:05 క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. 6:50 చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 6వ భాగం అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం ఇన్సూరెన్స్ క్లైమ్. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజానాదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు. 8:15 లేఖలు ఈమెయిల్స్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 ఎవర్గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి.

0: సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు, 6 గంటల 20 నిమిషాలకు సూపర్హిట్ సాంగ్స్ వింటారు, 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ పంకజ్ జరీవాలా గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి. గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం. ఎనిమిది గంటలకు మస్తీ మజా, రాత్రి 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 11 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.